भिरऋषिभिरीड्य ईड्य ऋषिभिः पूर्वेभिः पूर्वेभिर ऋषिभिरीड्याः ऋषिभिरीड्य ईड्य ऋषिभिरऋषिभिरीड्यो नूतनैर्नूतनैरीड्य ऋषिभिरऋषिभिरीड्यो नूतनैः ऋषिभिरिति ऋषिभिः ईड्यो नूतनैर्नूतनैरीड्य ईड्यो नूतनैरुतोतनूतनैरीड्य ईड्यो नूतनैरुता नूतनैरु

ఉత్తమం యశసం యశసం వీరవత్తమం వీరవత్తమమితి వీరవతమం అగ్నేయం యమగ్నే అగ్నేయం యజ్ఞం యజ్ఞం యమగ్నే అగ్నేయం యజ్ఞం యం యజ్ఞం యజ్ఞం యం యం యజ్ఞమధ్వరమధ్వరం యజ్ఞం యం యం యజ్ఞమధ్వరం యజ్ఞమధ్వరమధ్వరం యజ్ఞం యజ్ఞమధ్వరం విశ్వతో విశ్వతోధ్వరం యజ్ఞం యజ్ఞమధ్వరం విశ్వతః అధ్వరం విశ్వతో విశ్వతోధ్వరమధ్వరం విశ్వతః పరిభూః పరిభూర్విశ్వతో ధ్వరమధ్వరం విశ్వతః పరిభూః విశ్వతః పరిభూః పరిభూర్విశ్వతో విశ్వతః పరిభూరస్యసి పరిభూర్ విశ్వతో విశ్వతః పరిభూరసి పరిభూరస్యసి పరిభూః పరిభూరసి పరిభూరితి పరిభూః అసీత్యసి స ఇదిత్స ఇద్దేవేషు దేవేష్విత్స ఇద్దేవేషు ఇద్దేవేషు దేవేష్విది దేవేషు గచ్చతి గచ్చతి దేవేష్విది దేవేషు గచ్చతి దేవేషు గచ్చతి గచ్చతి దేవేషు దేవేషు గచ్చతి గచ్చతీతి గచ్చతి అగ్నిర్హోతా హోతా అగ్నిరగ్నిర్హోతా కవిక్రతుః కవిక్రతుర్హోతా అగ్నిరగ్నిర్హోతా కవిక్రతుః హోతా కవిక్రతుః కవిక్రతుర్హోతా హోతా కవిక్రతుః సత్యః సత్యః కవిక్రతుర్హోతా హోతా కవిక్రతుః సత్యః కవిక్రతుః సత్యః సత్యః కవిక్రతుః కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమశ్చిత్రశ్రవస్తమః సత్యః కవిక్రతుః కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః కవిక్రతురితి కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమశ్చిత్రశ్రవస్తమః సత్యః సత్యశ్చిత్రశ్రవస్తమః చిత్రశ్రవస్తమ ఇది చిత్రశ్రవః తమః దేవో దేవేభిర్దేవేభిర్ దేవో దేవో దేవేభిరాగమద్గమదా దేవేభిర్దేవో దేవో దేవేభిరాగమత్ దేవేభిరాగమద్గమదా దేవేభిర్దేవేభిరాగమత్ ఆగమత్.

చక్రప్రసాద విఘ్నశ్చ చండేశ అనుగ్రహం భవేత్. సోమాస్కందమితి ప్రోక్తం మర్ధనారీ తథైవ చ ఇత్యేవం పంచమూర్తిశ్చ అనుగ్రహమితి స్మృతం. ఉమయా సహిత

అమేషూలకపాల సంయుతకరం సత్పాదుకం పాదయో లంబత్పింగజటాధరం శశిధరం ద్రక్షేర్గం వామకే భిక్షాపాత్రధరం చ కుండపిఠరం భిక్షాటనేశం భజే కంకాలమూర్తి ధ్యానం భస్మాలేపనకరం త్రిపుండ్ర విలసతే సింధూరచిత్రాన్వితం ఢకాం వామకరేషు సవ్యప్రహరం చర్మాంబరై శోభితం శూలం కృష్ణమృగస్య

నీలాభం రక్తవస్త్రం భృకుటియుతముఖం జ్వలకేశం సునేత్రం సవ్యే ఖడ్గం చ దండం ఋషిక పరశుం వామభాగే కపాలం ఖేటం ఘంటాం వహంతం ముసలమపి దధతే కింగిణీ మలయాఢ్యం సింహత్వకృత శక్తి స్ఫురతు మమ పురో వీరభద్రస్వరూపం. ఏకపాదమూర్తి ధ్యానం ఏకమూర్తిధరమేకపాదకం శూలటంకవరదాభయాన్వితం కాళకంఠమతి భీషణం శివం లోకపూజిత.

వరకరయుగలే టంకృష్ణం దధానం పృష్టస్తోక్షం ప్రసన్నం త్రిణయన సహితం మధ్యవేణీ కిరీటం వామే గౌర్యా సమేతం భజత గిరియుతం తం వృషారూఢమీశం గజారిమూర్తి ధ్యానం త్రిక్షం శాంతం ప్రసన్నం శశిధరమకుటం కుండలోద్భాసికర్ణం హస్తైః కపాలం తిశికరహణ సర్వాంకుశం చావహంతం బాలాకారం సువేషం తరుణరవీభం శీఘ్రముద్భిన్న హస్తి క్రోడమధ్యస్థ హస్తద్విధయమథ భజే చాష్టాహస్తం గజారిం త్రిపుర సంహారమూర్తి ధ్యానం రక్తాభం మణిపూర చంద్రవదనం కృష్ణం మృగం కార్ముకం వామే సవ్యకరే శరం చ దధతం టంకం చ దేవ్యాయుధం గంగా చంద్రకలాధరం హరివిరిం చాతి సదా సేవితం హాసే దగ్ధపురత్రయం త్రిభువనాధీశం పురారిం భజే కామారిమూర్తి ధ్యానం భస్మోద్ధూళిత విగ్రహం శశిధరం వేణీజటామండితం టంకం కృష్ణమృగం దధానమభయం వీరాసనే సంస్థితం అంకే సవ్యతలోపరి కరతలం విన్యస్య యోగేశ్వరం వ్యాఘ్రత్వగ్వసనం లలాట సదృశభం దగ్ధం స్మరేశం భజే కాలసంహారమూర్తి ధ్యానం సింధు సింధూరాభం త్రినేత్రం యుగభుజ సహితం శూలముద్ధృత్య హస్తం టంకం సూచి పరశు పాశ సంయుతం భీష్మతం శ్రం సువక్రం పాదౌ కుంచిత వామముద్ధృత దళం కాలస్

అనల సహిత హస్తం చక్షమాలాభిరామం స్ఫురిత కనక వీణా కుంచితం ఫాలనేత్రం గిరివర శిఖరోర్ధ్వం దక్షిణామూర్తిమీడే కిరాతమూర్తి ధ్యానం రక్తాభం త్రిభుజం తథా శరభృతం ముక్తాలకం సుస్థితం ఉగ్రాక్షద్వయ సంయుతం విపుల సత్వక్షస్థ విశ్చీర్ణకం మహనీయ పుష్ప సంకీర్ణ భూషణ ధరం శార్దూల చర్మాంబరం బద్ధ పాద విరాజిత

విభ్రాణం కృష్ణసారం వరకర సహితం పార్వతీ వామభాగం చండేశస్యోత్తమాంగే ప్రతినిహితకరం దక్ష భాగే త్రినేత్రం సర్వాలంకారయుక్తం శశిధరధరం.

0: व्याघ्रध्वजनम् प्रकोष्ठवृषभम् वक्रान्तिकम् दक्षिणे वामे श्यामवरोत्पलदलकुचक्षौमर्जुपादाम्बुजम् विभ्राजध्येम विभूषणादिरुचिरम् वन्दे अर्धनारीश्वरम् सदाशिवमूर्तिध्यानम् शान्तम् पद्मासनस्थम् शशिधरमकुटम् पञ्चवक्त्रम् त्रिनेत्रम् शूलम् वज्रम् च खड्गम् परशुमभयदम् सव्यभागे वहन्तम् नागम् वासम् च घण्टाम् प्रणयहुतवहम् चाङ्कुशम् वामभागे नानालङ्कारयुक्तम् स्फटिकमणिनिभम् पार्वतीशम् नमामि ओम् कोटिचन्द्र प्रतीकाशम् शिवम् श्वेताभिधानकम् अहम् वन्दे महादेवम् शुभम् चातिमद्देशिकम् अङ्गणम् कैलिकाकुम् अहम् वडितुरुन्मे पुण्डेणम् गुरुमरविकल्लाम् तद्गुरुनाथनागे पङ्गयत्वरमन्नारम् व्यतिरपडे वृत्त सङ्गयम् ब्रह्माण्डन्ति चिरडि शनिसेर्पाम् ओम् हाम् शिवाय परमगुरवे नमः ओम् हाम् ईशान शिवाचार्य परमगुरवे नमः
1: Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Vaidyudu మనల్ని కాపాడాలి అంటే మన మీద కరుణతో తప్పకుండా కాపాడతాడు. కానీ మన పొట్టలో పెట్టినటువంటి క్రిముల మీద కరుణ చూపించాడు అనుకోండి, మనం ఏమవుతాం? ఆ క్రిముల మీద వైద్యుడికి కరుణ ఉండదు, వాటి పక్కకు తొలగించే వీడిని కాపాడతాడు. అలాగా తనను ఆశ్రయించిన వాడిని హింసించడానికి వచ్చినటువంటి వారిని తొలగించడంలో కూడా వైద్యుని వలె ప్రవర్తిస్తాడు. ఈ కర్మరూపమైన అనుభవం కూడా వైద్యుడి వలె ఆయన చేసేది. అందుకే శివుడికి వైద్యుడు అనే పేరుంది. వైద్యేశ్వరుడు, వైద్యనాథుడు ఇలాంటి మాటలున్నాయి. సంసార వైద్యుడు అని పేరు కూడా ఆయనకి ప్రత్యేకించి చెప్పారు. శివపురాణం అయితే చక్కగా చెప్పింది, నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసాం ప్రయుంజత నకించిదత్త నిర్ఘుణ్యం ఘృణేవాత్ర ప్రయోజిక. ఇది శివపురాణ వచనం. నిదానజ్ఞుడైన వాడు, నిదానుడు అంటే చక్కగా డయాగ్నైజ్ చేయగలిగేవాడు. ఏమిటి రోగమో సరిగ్గా నిర్ధారించాలి. అటువంటి వాళ్ళు పాపం మనకి ఇప్పుడు దొరకరు. లక్షల లక్షలు ఫీజులు తీసుకోగలరు, కడుపు నొప్పికి లెక్కలు లేని స్కానింగులు రాయగలరు, కానీ అసలు తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు ముందు ఆ వృత్తి మీద దైవభావం లేదు, దాన్ని సరిగ్గా అధ్యయనం చేయాలని లక్షణం లేదు. ఆ వృత్తితో ఎంత వేగం సంపాదిస్తామా అనే తాపత్రయం తప్ప. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వైద్యంలో అదే. లేకపోతే ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినప్పుడు రోగాలు ఎంత మేరకు తగ్గాయో చూడండి. మామూలుగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళొస్తే మరింత కాంప్లికేట్ అయ్యి కొత్త జబ్బులు కొన్ని లిస్టు తెచ్చుకుని రావాల్సి వస్తుంది. కారణం, సహజంగా ఉండవలసిన ఇంట్యూషన్, ప్రజ్ఞ అది నశించుతుంది రోజు రోజుకి. కేవలం వచ్చిన వ్యక్తిని నాడి చూసి వాడు చెప్పకుండానే వాడి యొక్క రోగ లక్షణమంతా కనిపెట్టగలిగిన అపూర్వ వైద్య విజ్ఞానం నుంచి ఈ వైద్య విజ్ఞానం దాకా మనం ఎంతో దిగిపోయాం. ఇది వైద్య విజ్ఞానం అనుకుంటున్నాం. కారణం ఏంటంటే వైద్యం కేవలం సంపాదనకు సాధనం మాత్రమే అనుకోవడం వల్ల. ఏ దేశంలో అయితే విద్య, వైద్యం, ఆహారం ఈ మూడు వ్యాపారాలు అయిపోతాయో ఆ దేశం అన్ని విధాలా పతనమైపోతుందని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆ మూడే పెద్ద వ్యాపారాలు. ఎందుకంటే ఈ మూడిటి వల్ల డబ్బు వస్తే రావచ్చు, కానీ డబ్బు కోసం ఈ మూడు కావుట అది విశేషం. అందుకే వైద్యుడు కానీ, విద్య బోధించేవాడు కానీ, అన్నం పెట్టేవాడు కానీ డబ్బును ఆశించరాదు. పూర్వం పూటకోళ్ళమ్మలు కూడా అన్నం పెడితే ఇచ్చేది తీసుకునేవారే తప్ప అన్నానికి రేటు పెట్టలేదు. అదే అయ్యో గతి లేక చేసుకుంటున్నాం అనుకుంటూనే బాధపడుతూనే చేస్తున్నారు. ఈ మధ్య మనకి యజ్ఞాలు నిర్వహించే వాళ్ళు కూడా, అక్కడికి డబ్బు కట్టి వచ్చిన వాళ్ళకు కూడా రెండు ఇడ్లీలు అంటే రెండే ఇడ్లీ, మూడో ఇడ్లీ ఎడితే ఎంత ఇచ్చో అడుగుతున్నారు. కానీ యజ్ఞాల దగ్గర కూడా అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తున్నాయి. అందుకే అన్నంతో వ్యాపారం చేయడం అంత భయంకరమైన అవస్థ మనకు లేదు. అలాగే వైద్యం కూడా విషయాంతరం అనుకోవద్దు. ఎందుకు రాను రాను మనం దిగజారిపోతున్నాం అనే దానికి ఇక్కడ చెప్పడమే. నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసం ప్రయుంజత. నిదానం ఎరిగినటువంటి అంటే చక్కగా రోగ నిర్ధారణ చేయగలిగేటువంటి వైద్యుడు ఆ రోగ నిర్మూలన కోసం హింసను ఎలా ప్రయోగిస్తాడో, అంటే కాలు బెణికింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళతాం, తగ్గిస్తానంటాడు, లాగుతాడు, లాగినప్పుడు నరకమే, అయ్యో రేయో అంటే వాడు ఇక్కడ కావాలంటే అలా వంగున్నా పర్వాలేదుగా, నువ్వు తిన్న చేసే ప్రయత్నం చేయకుని వీడి అరుస్తుంటాడు. కానీ వాడు హింసింపబడ్డా గట్టిగా లాగుతాడు ఆయన ఆ వైద్యుడు. ఆ 10 నిమిషాలు కరేలం ఉంటుంది కానీ 11 నిమిషాలు హాయిగా ఉంటాడు వాడు. ఆ 10 నిమిషాలు కరేలు మీద పెయిన్ ఎందుకు? వాడు తర్వాత బాగుపడ్డానికి. అలాగే మన ఆ రోగాలతో బెనికిపోయి ఉన్న మనల్ని బాగు చేయడానికి ఇటువంటి హింసారూపమైన దాన్ని ఇస్తాడు సంసార వైద్యుడైన వాడు. అంతేగాని హింస ఆయనకి స్వభావం కాదు. వైద్యుడి యొక్క హింస ఎలాంటిదో పరమేశ్వరుడు సృష్టి ద్వారా ప్రయోగించేటువంటి హింస అది. అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడి జీవితంలో వచ్చే ఏ అనుభవాన్ని కూడా అతను హింసగా భావించరాదు. అది ఆయన ఇచ్చే ట్రీట్మెంట్గానే భావించమని తన నోటితో తానే శివపురాణంలో మనకు చెప్పాడు. అందుకే ఆయన పేరేమిటి? సంసార వైద్య అనే గొప్ప నామం. అందుకే ఏ రోగం వచ్చినా వైద్యేశ్వర అని తలంచుకోవడము, వైద్యనాథ సంసార వైద్య అనుకుంటే చాలు. అందుకే సంసార వైద్య సర్వజ్ఞ అన్న రెండో పేరానికి సర్వజ్ఞుట్ట. సర్వజ్ఞుడు అంటే అద్భుతంగా చెప్పగలిగి అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసిన వాడినే చక్కగా డయాగ్నోస్ చేయగలిగేవాడు అని అంటాం మనం. అందుకే నిదానజ్ఞుడు సర్వజ్ఞుడు ఈ రెండు పేర్లు మనం బాగా తెలుసుకుంటే చాలు. దయామయుడు, మనం బాధపడుతూ ఉంటే మనల్ని బాగు చేయడానికి మనకన్నా ఎక్కువ తపనబడతాడు పరమేశ్వరుడు. అంత దయామయుడైనటువంటి వాడు. కనుకనే వాడి యొక్క ప్రారంధాన్ని కూడా తొలగించగలిగేవాడు పరమేశ్వరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అహీర్గుష్ట సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య ప్రథమో దైవ్యో భిషక్. ఈ మూడు మాటలు మనకిచ్చేటువంటి అభయం అంతా ఇంత కాదు. అందుకే వేదంలోనే మరొక చోట భిషక్తమం త్వాం భిషజాం శృణోమి అనే ఒక మాట ఉన్నది. మందుల్లోకెల్లా మందు, వైద్యుల్లోకెల్లా వైద్యుట్ట. మీకు ఇదే నామ విష్ణు శాస్త్రంలో నిర్వాణం భేషజం భిషక్ అని కనిపిస్తుంది. అందుకే అన్నిటికన్నా గొప్ప మందు ఏమిటయ్యా అంటే వెన్నుని నామమే విమల ఔషధము, అన్నిటికిదే పరమౌషధము, చిత్తశాంతికి నీ శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్య ఔషధము అని అంటారు హనుమాచార్య. అదేవిధంగా భగవన్నామం అందరికీ నిజమైన ఔషధం, పరమేశ్వరుడే పెద్ద ఔషధం. ఇది ఔషధాలకల్లా ఔషధం కనుక ఇది కానీ మనం స్వీకరిస్తే దానివల్ల మరి వైద్యుడు అక్కర్లేదండి, మందక్కర్లేదా అండి అంటే నిజంగా భౌతికమైన రోగం పోవడానికైతే ఏ వైద్యుడి వల్ల పోతుందో, ఏ మందు వల్ల పోతుందో అలాంటి సరి అయిన వైద్యుడు సరి అయిన మందు దొరకాలంటే దీన్ని చేయాలి మంత్రాన్ని. ఇది విశేషం. ఇక్కడ ఈ ఒక్క మంత్రానికి మాత్రం కొంచెం ధ్యానం, ఋషి ఛందస్సు స్మరించుకుందాం. ప్రతి మంత్రానికి ఉంది, అన్నిటికీ కాదు. ఒక్కదానికి ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఇక్కడ ఈరోజు ఈ మంత్రంలో చెప్పబడ్డ పరమేశ్వరుడు మనందరినీ అనుగ్రహించుగాక అని ఈరోజు సాధనా విశేషంగా దీన్ని మనం స్మరించుకున్నాం. ఈ శబ్దరూపములతో పరమేశ్వరుడే పలుకుతున్నాడు. ఇక్కడ ఈ మంత్రానికి కణ్వ మహర్షి ఋషి అని చెప్పబడుతూ ఛందస్సు అనుష్టుప్పు దైవం శంభుర్దేవత అని, శంభుడు దైవం. ఇక్కడ స్వరూపముంది. ఒక్కొక్క మంత్రం మన అనేటప్పుడు శివుడికి ఒక్కొక్క రూపం ఉంది. అది విశేషం. అది మనకు కనబడకపోవచ్చు. రుద్రం చేస్తున్నంతసేపు ఒక్కొక్క మంత్రం అంటూ ఉంటే ఒక్కొక్క దేవతాకృతి నిర్మాణం జరుగుతుంది మనకు తెలియకుండానే ఈ సూక్ష్మమైన ప్రపంచంలో. ఇక్కడ పరమేశ్వరుడు ఇప్పుడు మనం చెప్పిన ఈ మంత్రాన్ని తలంచుకున్నప్పుడు పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే చంద్రార్ధమౌళిం కమారిం వ్యాళయజ్ఞోపవీతినం జ్వలత్పావక సంకాసం ధ్యాయేద్దేవం త్రిలోచనం. చంద్రశేఖరుడై కాలారిం యముణ్ణి సంహరించినటువంటి వాడిని తలంచుకోవాలి ఇక్కడ. కాలారిం అంటే మృత్యుంజయుడు. వ్యాళ యజ్ఞోపవీతినం సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినటువంటి వాడు. జ్వలత్పావక సంకాసం జ్వలిస్తున్న అగ్నివలే ఉండేటువంటి మూడు కన్నుల వాడు పరమేశ్వరుడు. ఆయన్ని దీనిలో తలంచుకోవాలి అని చెప్తున్నారు. ఈ ప్రసన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్న ఈ మంత్రములలో 6వ మంత్రానికి ఇటువంటి ధ్యేయమూర్తిని వివరించి చూపించారు. ఈ మంత్రానికి కవచం అని పేరు. సాధారణంగా ఎవరికైనా విష జ్వర రక్ష పిశాచ పీడలుగానే ఉంటే, అంటే ఇందాక చెప్పినట్టు అహి యాతుధాన్య బాధలుగానే ఉంటే సరి అయినటువంటి ఉపనయన సంస్కారం పొంది సంధ్యావందనాది కృత్యాలు చేసే యోగ్యుడైన విప్రుడు లభిస్తే అతడి చేత ఈ మంత్రాన్ని 50,000 పర్యాయాలు జపింపజేసి ఈ ధ్యాన శ్లోకంతో ఆ తీర్థంగాని పుచ్చుకుంటే ఆ రోగ పీడితుడు తప్పకుండా వ్యాధి రహితుడై బాగుపడతాడు. అతడికి చుట్టూ ఆవరించి ఉన్న రక్ష పిశాచాది శక్తులు పోతాయి. ఇది ఒక ప్రక్రియా విశేషం. ఉదాహరణగా ఒక్కటి చెప్పాను కానీ ప్రతి మంత్రానికి ఈ విధమైన ప్రక్రియలు చాలా చెప్పబడ్డాయి. అంటే ఎందుకు ఇది మాత్రం నేను చెప్పాను అన్నీ చెప్పకుండా అంటే ఒక్కొక్క మంత్రాన్ని మీరు వినేటప్పుడు, దాని అర్థాన్ని వినేటప్పుడు, ఇదేదో మామూలు విషయం కాదు, దీనిలో మహాశక్తివంతమైన విషయం ఉందనే శ్రద్ధ ఒక్కటి మీరు చూపించడానికి, ఇందులో ఉన్న విషయములు సామాన్యములు కావు అనే అవగాహన మీకు కలిగించడానికి దీన్ని వివరించడం జరిగింది. అలాంటి దివ్య మంత్రముల యొక్క రహస్యాలు ఈశ్వరానుగ్రహం వల్ల మనం ఈ 9 రోజులు వినగలుగుతున్నాం. ఇందులో చెప్పబడ్డ సర్వ ఈశ్వర స్వరూపాలు మనల్ని అందరినీ రక్షించుగాక, శాస్త్రము చెప్పిన దివ్య ఫలములు ఇందులో ప్రతి ఒక్కరికి లభించుగాక అని ఈ యజ్ఞవేదికపై ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిద్దాం. ఇది కవచ మంత్రం, రక్షాకర మంత్రం. మనల్ని బాధించే గోచర శక్తులు, అగోచర శక్తులు, ఈ రెండింటి నుంచి మనకు రక్షణ ఇవ్వగలిగే మహామంత్రం ఇది. అధ్యవోచద ధివక్త అనేటువంటిది. ఇప్పుడు ఒక అర్థం మనం చెప్పుకున్నాం, పక్షపాత వచనములు పలుకోవాడు ఇవన్నీ. ఇంకొక అర్థంలోకి వెళితే నిజంగా ఒక్కొక్క మంత్రంలో ఉన్న ఒక్కొక్క అర్థం తీస్తుంటే ఒక మంత్రానికి 9 రోజులు పట్టచ్చేమో కూడా, అంత ఉంది. ఇదేమి అతిశయోక్తి కాదు, వేదం అంటేనే అంత. అందుకే వేదానికి అర్థం రాయొద్దు, అర్థం ఎక్కువగా వివరించద్దు అని ఎందుకు చెప్పారంటే, అర్థం రాస్తే ఇంతే అని పరిమితి చేసిన వాళ్ళు ఉంటారు. లెక్కలేనని అర్థాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం. భగవంతుడి మీద భక్తి, అనురక్తి, ధర్మంపై శ్రద్ధ ఏర్పడడానికి అర్థం తెలుసుకోవడమే తప్ప మొత్తం తెలుసుకున్నామని చెప్పగలిగేటువంటి ధైర్యం ఆవిడికి లేదండి, అది విశేషం. ఇక్కడ ఈ మంత్రములో మరొక అర్థాన్ని చూసుకుందాం. అధివక్త అధ్యవోచత్, నిన్న చెప్పుకున్న దీని ముందు మంత్రం 5వ మంత్రం, శివేన వచసాత్వ గిరిశాచ్ఛావదామసి. ఈ రెండింటిలోని అంతర్లీనంగా ఒక విషయం ఉంది, అదేమిటంటే మాటకు సంబంధించిన విషయం. శివేన వచస, శివంకరమైన మాటతో, శివమయమైన మాటతో, అచ్చ ఓ నిర్మల గిరిశ వదామసి, నిన్ను మేము స్తోత్రం చేస్తుంటాం అని చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడేమంటున్నారు, అధ్యవోచత్ అధివక్త, నువ్వు పలుకు అని. నేను పలుకుతున్నాను, నువ్వు పలుకు, అది రెండు మనం కలుపుకోవాల్సిన. శివేన వచస, శివంకరమైన మాటతో నేను పలుకుతున్నాను, నిన్ను స్తోత్రం చేస్తున్నాను. నేను ఎప్పుడైతే నిన్ను స్తోత్రం చేస్తున్నానో, మన నువ్వు బదులు పలకాలి కదా, నీ బదులు అది అధ్యవోచత్ అధివక్త, అది విశేషం. మొదటిది మనం మొరపెట్టుకోవడం, రెండవది పరమేశ్వరు అభయం ఇవ్వడం. మన శరణాగతి వాక్కు మొదటిదైతే ఆయన అభయవచనం రెండవది. ఈ రెండు మంత్రముల యొక్క కలయికలో ఉన్న అర్థం. మరి యొక్క అర్థం, నేను పలికేను శివేన వచస, శివంకరమైన వచస్సుతో పలికేను అని మనం అన్నాం, కానీ నిజంగా మనం పలికేమా? ఇక్కడ అలా ఆలోచించాలి, పలుకుతున్నదెవరు, వాక్కు ఎవరు, అది మనం పరిశీలించితే. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నా లేదా మీరు మాట్లాడతారు, మాట్లాడినప్పుడు ముందు ఇది ఫలానా విషయం మాట్లాడాలి అని ఒక సంకల్పం మీలో జనిస్తుంది. ఈ సంకల్పం ఎలాగ అవతల వాడికి వ్యక్తం చేయాలి అంటే, మీకు ఎరిగున్న భాషలోని అక్షరాలు, పదాలు, వాక్యాలు నిర్మాణం చేసుకుంటారు. ఎక్కడ నిర్మాణం చేసుకుంటున్నారు? మనస్సులోనే. ఎంత క్విక్గా నిర్మాణం చేసుకుంటారో ఆశ్చర్యం, మనమే ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. ఆ తిట్టేటప్పుడు చూడండి, ఒక అరగంట సేపు ఎలా వస్తాయో అన్నోటంటే ప్రవాహంగా మాటలు, అవతల వాళ్ళని ఏదైనా అనేటప్పుడు ఆయా క్షణంలోనే ఎలా ఫ్రేమ్ అయిపోతాయి వాక్యాలు, ఎవరు చేస్తున్నారు లోపల ఆలోచించండి, చకచక చకచక తయారైపోతాయి, తయారైపోయి బయటికి ఇంకా వచ్చేస్తుంటాయి. అయితే ఇలాగ పలుకుల ముందు మనస్సులో ఫలానా విషయం చెప్పాలి అనే సంకల్పం, దాని తర్వాత క్రమంగా అది రూపుదిద్దుకుని ఒక వాక్యములుగా నిర్మాణం జరగడం, మన నుంచి బయటికి రావడం, ఈ 3 వ్యవస్థలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ 3 వ్యవస్థలు వెనకాలేముంది? శబ్దం మనలో పలకడానికి కావలసిన ఒక వ్యవస్థ ఉంది మనలో. లేకపోతే ఇంత గొడవ ఒక మూగవాళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది, వాడు చెప్పలేకపోతున్నాడు. శబ్దం వెలికి తీసి తొయ్యగలిగేటువంటి ప్రాణాగ్నుల ఒక సంఘర్షణ వల్ల పుట్టే ఒక మహాశక్తి లోపల ఉంది. ఆ మూల శక్తిలోకి మనం వెళితే, నువ్వు పలుకుతున్నావు అంటే నీలో సంకల్పం రావడం వల్ల, సంకల్ప రూపంలో నీ మనస్సులోకి వచ్చినప్పుడే నువ్వు ఆ పాయింట్ దగ్గర గుర్తించగలుగుతున్నావు. చెట్టు మొదలెక్కడండి అంటే నేల మీద మనం చూపిస్తాం, మనకు కనిపించే చోటు గన కింద మరుగుతుంది వేరు అనేటువంటిది, అది ఎంత లోతుకు పాతుకుందో మనకు తెలియదు. అలాగే మనకి వినబడుతున్న ఈ మాట వెనకాల ఒక మహా చైతన్యం అనేది ఒకటి ఉంది. ఈ సంకల్పానికి వెనకాల కూడా అది ఉన్నది. ఆ సంకల్ప వెనకాల ఉన్న ఆ శక్తి ఒకటి, దాన్ని గమనించాలి. మన మనస్సులోకి సంకల్ప రూపంగా వచ్చినప్పుడు దాని పేరు పశ్యంతి, అది లోపల తయారైనప్పుడు దాని పేరు మధ్యమ, బయటికి వినబడేటప్పుడు వైఖరి. ఈ 3 మనకు తెలిసేవి, కానీ వెనకాల వేరు వలె మూలము వలె ఒకటి ఉందే, అది అసలు చైతన్యం అనేటటువంటిది. ఆ చైతన్యం అనేది ఉంటేనే ఈ 3 పనిచేస్తాయి, బయటికి కనబడే ఈ 3. ఈ 3 చెట్టు లాంటివి అయితే అది వేరు లాంటిది అనమాట. కనుక ఈ మూలమైన ఆ చైతన్యాన్ని గమనించడమే, దానినే పరావాక్కు అంటారు. దాన్ని పరాశక్తి అని అంటారు. ఈ పరావాగ్ రూపమైన చైతన్యమే మిగిలిన మూడు రూపములుగా కూడా మనలోంచి వెలికి రావడానికి దోహదపడింది. యోగి అయినటువంటి వాడు శివంకరమైన వచస్సులు పలకగా, శివేన వచస, శివంకరమైన వచస్సులు అంటే మంత్రజపం, నామజపం, పారాయణలు ఇలాంటివి చెయ్యగా చెయ్యగా వాడిలో శుద్ధత ఏర్పడి పలుకుల మూలమైనటువంటి ఆ పరమాత్ముడు ఒకడు ఉన్నాడు నాలో, ఆయనే ఇవన్నీ పలికిస్తున్నాడు అని అర్థమైతే అప్పుడు ధైర్యంగా ఉంటాడు వాడు. అది విశేషం. అది తెలియాలి అంటే ముందు పలుకు ఎలా మారాలి మనది, శివేన వచస, శివంకరమైన వచస్సు పలకాలి. లేకపోతే తిట్లు తిట్టి అందరినీ నిందించి అబద్ధాలు ఆడేవాడు కూడా నా చేత పరమేశ్వరుడే మాట్లాడించాడంటే అవతల వాడు శిక్షిస్తాడు, శిక్షించి నా చేత పరమేశ్వరుడు శిక్షించాడు అంటాడు వాడు. అందుకు ఇవి ఇలాంటి చమత్కారాలతో పరమేశ్వరుడు మాట్లాడించాడు, ఇలాంటివి తప్పించుకోకూడదు. కొంతమంది అంటూ ఉంటారు అంతా నాది కాదండి ఈశ్వర సంకల్పం, అదొక అలవాటు అయిపోయింది. నిజంగా వాడు ఈశ్వర సంకల్పం, ఈశ్వరుడి దయ అనే అంతరంగంలోంచి అనుకుంటున్నాడా? అలా అనుకునేటంత హృదయం రావాలి అంటే శివేన వచస, ముందు నీ మాటలతో శివంకరమైన వచస్సులు అనగా అనగా అనగా అనిపించేవాడు ఆయనే అని అర్థమవుతుంది. అప్పుడు అంటాం అధ్యవోచత్, నేను అనడంలే ఆయనే అంటున్నాడు నా నుంచి. ఎలాగనుకుంటున్నాడు? అనగలిగి ఆ పలుకులు ఎందు ఆయనే ఈముడు ఉన్నాడు గనక అంటున్నాడు. అందుకే అధివక్త, అది విశేషం. నా వాక్కుల ఎందు అధిష్ఠించి ఉన్నవాడు అధివక్త, అధిష్ఠించి పలికేవాడు అధివక్త. అధిష్ఠించి పలికేవాడే పలుకుతున్నాడు గాని ఇది నాది కాదు అని అహంకారం పోవడం అప్పుడు వస్తుందన్నమాట, అహంకార రాహిత్యం అనేది. అలా అనగే అలా అనగలిగేవాడే ఒక భాగవతాన్ని సృష్టించగలిగిన పోతన గారు అవుతారు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రమభద్రుండట, నీ పలికిన భవహరమగునట అన్న మూడు మాటలే అధ్యవోచద అధివక్త అనే మాటలో దాగి ఉన్నాయి. ఎందుకంటే పలుకుతున్నట్లు నేను కనిపించినా పలికించడివాడు రామభద్రుండట, అది అధివక్త, నా లోపల పలికేవాడు ఆయన. పలికితే నా చేత ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట, నేను పలికితే ఈ సంసార బంధములన్నీ తొలగుతాయిట, అది అహీగిష్ట సర్వాంజం భయం యాతు ధాన్య. ఆ శ్లోక పద్యానికి శ్లోకానికి ఉన్న లింక్ అదే. భాగవతోత్తముడైన వాడు ఏ అనుభూతిలోంచి పలుకుతున్నాడో అనుభూతిలోంచి పలికే మాట వేదంతో సమానమవుతుంది. ఇది వేదం చెప్పిన మాట. అందుకు ఇది తెలుసుకుని మనం ఒక్కసారి పరమేశ్వరుని తలంచుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏది మాట్లాడినా ఏది చదివినా పరమేశ్వరుని ఎందుకు తలంచుకుంటున్నారు అంటే అధివక్తవు నువ్వు గనక నా నోటంట నువ్వే పలకవయ్యా. నేను నా బుద్ధితోనే పలికినట్లయితే తప్పుడు పలుకులన్నీ పలుకుతాను. నువ్వైతే సర్వజ్ఞుడివి, సర్వవ్యాపకుడివి, ఆయన నువ్వు మాట్లాడినప్పుడు సత్యమే వస్తుంది. అందుకు ఈశ్వరుని శరణు వేడి మాట్లాడడం నేర్చుకో అని మన వాళ్ళు చెప్పారు. అంతేగాని ఏదో నమ్మకం కోసం ప్రేయర్ అండి అంటాడు వాడు. నమ్మకం కోసం ప్రేయర్ కాదు, నువ్వు పలుకుతున్నావనే లిమిటేషన్స్ నుంచి నువ్వు బయటపడి లోపల వాడిని రగుల్చు, వాడు చూసుకుంటాడు తర్వాత అందానికోసం. అందుకే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్, నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా అని మనం ఎందుకు నమస్కారం చేసుకున్నాం? నా యుల్లంబందును నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము, అమ్మ మంచి పలుకులు పలికించమ్మా నా నోటంట, నేను పుస్తకం పట్టు కూర్చున్నానంతే, నేను పలికేది పలికించేది నువ్వే అనేటువంటి ఆ సమర్పణాభావంతో మాట్లాడితే లోపల ఉన్న అధివక్త అధ్యవోచత్ మాట్లాడతాడు బయటికి. అలా మాట్లాడగలిగేటువంటి మన లోపలున్న సమస్త ప్రాణశక్తుల్ని కదిలించగలిగే శక్తి ఆయనకుంది. మన అందరిలోని గొప్ప మందు ప్రాణశక్తి, అదే వైద్యుడు అన్నిటికన్నా. అందుకు ఆ ప్రాణశక్తి రూపంలో ఉన్నవాడే ఇంద్రియ రూప దేవతలందరి యందు వ్యాప్తి చెందాడు గనక ప్రథమ అయిన ఆ ప్రాణశక్తి రూప చైతన్యమే దైవ్య ఇంద్రియములలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. వాడే మన యొక్క ఈ సంసార రూపమైన రోగాలన్నీ పోగొట్టగలడు. అంటే ఇలాంటి వాక్కులతోనే మనం పోగొట్టుకోగలం గనక భిషక్, ఇది రెండవ అర్థం, రెండవ రహస్యం. ఇలా మనం గమనించితే ఎన్ని కనిపిస్తాయో రుద్రంలో, ఆఖరికి శివుడే కనిపిస్తాడు. అంత దివ్యమైనటువంటి మంత్రరాశిలో ఈ దివ్య మంత్రానికి ఇంత అర్థం చెప్పుకున్నాం మనం. ఆరు మంత్రములు పూర్తయ్యే ఇప్పుడు ఏడవ మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 7-8 మంత్రములు రెండు కలిపి ఒక మంత్రంగా మనం భావించాలి. అసౌ యస్తామ్ర అరుణ ఉత భభ్రుహు సుమంగళ ఏచేయమాం రుద్ర అభితో దిక్షుశ్రిత సహస్రసో వై షాగుం హేడ ఈమహే సహస్రసో వై షాం హేడ ఈమహే అని మనం విభజన చేసుకుంటే ఇక్కడ అసౌ ఈయన, అసౌ అంటే ఈయన అని అర్థం. ఈయన ఎలా ఉన్నాడండి, తామ్రహ అరుణహ బభ్రుహు అని మూడు వర్ణ విశేషాలు, రంగులు మూడు రంగులతో ఉన్నట్ట. అరుణహ, అరుణ అంటే ఎర్రనివాడు, అరుణాం కరుణాతరంగితాక్ష్యం గుర్తుకొచ్చింది కదా, ఎర్రగా ఉన్నట్టు ఆయన. పోని ఎర్రగానే ఉన్నాడంటే కాదు, బభ్రుహు ఆ ఎరుపు కొంచెం విరిగి ఆయన బభ్రుహు బంగారు వర్ణంలోకి మారుతున్నాడు. తామ్రహ అరుణహ బభ్రుహు. తామ్ర అంటే పూర్తి రెడ్డిష్ అంటే రాగి, తామ్రం అంటే పూర్తి రెడ్ కలర్, దాన్ని తామ్రహ. అరుణహ అంటే కొంచెం ఆ ఎరుపు విరిగింది, లేత ఎరుపు వర్ణం. బభ్రుహు అంటే గోరోజన వర్ణం, పింగళ వర్ణం అని చెప్తారు, కాస్త సువర్ణం బంగారం కలిసినట్లుగా ప్రకాశిస్తున్నాడు. మూడు రంగులు ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు తామ్రహ అరుణహ బభ్రుహు. ఈ మూడు రంగులతో ఉన్నటువంటి వాడు మూడు రంగులుగా ఎందుకు కనిపించాడంటే సుమంగళహ, మంగళము అంటేనే సు, సుమంగళహ అని ఎందుకన్నారంటే గొప్ప మంగళ స్వరూపుడై ఉన్నాడు. ఎవరు, ఈయన. ఏదో దగ్గర పెట్టుకుని కూర్చొని చూపిస్తున్నట్లు. అసవు ఈయనేనండి, ఈయనే తామ్రవర్ణంతో అరుణవర్ణంతో బభ్రువర్ణంతో కనిపిస్తున్న పరమమంగళ స్వరూపుడు అని. ఈయనేను ఒక దగ్గర చూపిస్తే అక్కడే ఉండిపోయాడా, కాదు, ఈయన గారే దిక్కులంతా విస్తరించిపోయాడు. ఏ చేయమాగం రుద్ర అభితో దీక్షశ్రితాహ, దిక్కులంతటా కూడా ఆయన నుంచి వస్తున్నటువంటి శక్తులన్నీ కూడా రుద్రులు, ఎందరో వారు. అలాంటి రుద్రులు దిక్షుశ్రిత, దిక్షుల యందు వచ్చారు, అక్కడ ప్రతి దిక్కు యందు వారే ఉన్నారు. అభిత, ఆ దిక్కుల్లో ఎక్కడో తూర్పు దిక్క ఉత్తర దిక్క అంటే అభిత, అన్ని ప్రక్కల నుంచి అంటే వాళ్ళని ఎవడు ఇక్కడే ఉండు అక్కడే ఉండు అని శాసించరు, వాళ్ళందరినీ శాసించేవారు, సర్వదిక్కుల్ని శాసించేవారు వాళ్ళు. అందుకు ప్రతి చోట అభిత అంటే అన్ని వైపులా అన్ని విధములా వారు వ్యాపించిపోయి ఉన్నారు. దిక్షు అన్ని దిక్కుల యందు అన్ని విధములా వ్యాపించిపోయి ఉన్నటువంటి వారు. ఆ వ్యాపించున్న వాళ్ళు ఎలాగా తమ శక్తుల్ని మొత్తాన్ని చూపిస్తున్నారు, ఆ చూపించేటప్పుడు ఆ ప్రచండ లక్షణం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. వారి యొక్క ఆ ప్రచండమైన హేడ, హేడ అంటే ప్రచండత్వం, ఉగ్రత్వం, రౌద్రత్వం, వీటిని మేము ఈ మహే మా స్తోత్రములు మొదలైన వాటితో ప్రసన్నం చేస్తున్నాం అన్నారు. అంటే పరమేశ్వరుడు తన ప్రచండ శక్తుల్ని విశ్వమంతా వ్యాపింపజేస్తే ఆ వ్యాపించిన ఈశ్వర శక్తుల్ని మా స్తోత్రాదులతో మాకు అనుకూలంగా మలచుకుంటున్నాం. అది విశేషం. పరమేశ్వరుడు మనకు అనుకూలం కావాలనే కదండి మనం చేసే అన్ని సాధనలకి ఫలితమేమిటి, ఈశ్వరానుకూలతే మన యొక్క సాధనలకి ప్రయోజనం. ఆ ఈశ్వరుడు ఈయనే అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడండి, ప్రత్యక్షంగా కనిపించేవాడు ప్రత్యక్షం ఈయనే అంటే మరొక ప్రమాదం, మనకి ఇక్కడే ఉండిపోయాడు ఇంతే పరిమితుడు అని కాదయ్యా. దిక్షుశ్రిత సర్వదిక్లయందు వ్యాపించున్నటువంటి వాడు ఆయన మా ఎడల ప్రసన్నుడగ్గాక మేం చేసే స్తోత్రాలతో, అది దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు చూద్దాం ఎర్రనివాడెవడు. ఇవన్నీ కూడా మనం గమనించితే ఈ రెండు మంత్రాలు ఆదిత్యాత్మక రుద్రస్తుతి అని అంటారు దీన్ని. ఆదిత్యమయుడైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ, అంటే సూర్యస్వరూపుడైన శివుణ్ణి స్తోత్రం చేయడం. సూర్య మంత్రాలు ఈ రెండు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుని యొక్క గొప్పతనం అంతా మనం తెలుసుకోవాలి అంటే ఒక్క సూర్యుణ్ణి అబ్జర్వ్ చేస్తే చాలు, మనం సూర్యుణ్ణి అబ్జర్వ్ చేస్తే చాలు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఈశ్వరుడు సూర్యుడు. పరమేశ్వరుడు ఏం చేశాడంటే మనల్ని కాపాడడానికి తన యొక్క శక్తిని ఒక చోట ఉంచాడు, ఆ శక్తితో ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ శక్తి లభిస్తోందనమాట. ఎందుకంటే అగ్ని ఒక్కడైనప్పటికీ కూడా ఊళ్ళో 10 ఇళ్లలో 10 దీపాలు వెలిగించుకున్నాం, 10 దీపాల్లో అగ్ని ఒక్కటే, కానీ ఏ దీపానికి ఆ దీపమే కదా, ఇన్ని దీపాల్లో అగ్ని ఒక్కటే. మన అగ్నిని ఆరాధించాలంటే ఏం చేస్తాం, 10 ఇళ్ల దీపాలు నడి రోడ్లో పెట్టి దండం పెట్టాం కదా, ఎవడింట్లో దీపానికి వాడు దండం పెట్టుకుంటాడు, తద్వారా అగ్నిని నమస్కరించుకున్నట్లే. అలాగా ఎన్నో సౌర మండలాలు ఉండొచ్చు, ఎన్నో సౌర కుటుంబాలు ఉండొచ్చు, కానీ మన సౌర కుటుంబంలో ఉన్న మన సూర్య భగవాను మనం చూసి పరమేశ్వరాన్ని నమస్కరించుకోవాలి, ఇంకొక దారి లేదు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు యొక్క మహాచైతన్యం ఏదైతే ఉందో ఆ అసలు జ్యోతిస్వరూపం మనం చూడలేము. నిజంగా మనం చీకటిని చూడలేమనుకుంటాం, అందుకు వెలుగుండాలి అనుకుంటాం. వెలుగును చూడగలమా ప్రశ్నించుకోండి. తీక్ష్ణమైన వెలుగు మన ముందు ఉంటే మనకు ఏదైనా కనిపిస్తుందా, ఉన్న కళ్ళు గుడ్డైపోతాయి. అవునా లేదా? అందుకు మహాతీక్ష్ణమైన కాంతిని భరించడం మహాకష్టం. బృహస్పతి శివుని కోసం కాశీక్షేత్రంలో తపస్సు చేస్తూ ఉంటే ఒక్కసారి శివుడు వచ్చేసేట. ఎలాగూ మొత్తం తన ప్రకాశాన్ని చూపించేట. చూపించుకొని గుడ్డివాడైపోయాడు బృహస్పతి. చాలాసేపు స్తోత్రం చేసేట, ఏడ్చేట, కానీ కనిపించట్లేదే స్వామి అని. అప్పుడు దయామయుడై మళ్ళీ చూపు ఇచ్చే అని కనిపించట. అంటే అర్థం, మన చూపుకి ఒదిగేలా కనిపిస్తాడు తప్ప మనం ఆయన పూర్తిగా చూడలేము. సూర్యుని మాత్రం చూడగలమా అండి? ఎంత దూరంలో ఉంచితే మనం చూడగలమో అంత దూరంలో మనల్ని ఉంచి ఆయన కనిపిస్తున్నాడు. ఎంత దయామయుడండి, భూమిని ఒక చోట అలా ఉంచాడు ఆయన, ఆకక్షలోనే తిరగమన్నాడు. అందుకే సూర్యుణ్ణి బాగా అబ్జర్వ్ చేస్తే పరమేశ్వరుడు అర్థమవుతాడు. ఎందుకంటే మనకి నేరుగా కనిపించే పరమేశ్వరుడు సూర్యుడే. మీరు ఆ సూర్యుణ్ణి విష్ణు అనండి, రుద్రుడనండి, ఇంద్రుడనండి, లేదా అమ్మనండి, ఏమనండి, మనం ఉపాసించేది మాత్రం సూర్యుణ్ణే. అందుకే వేదం ఏకం సత్ విప్రా బగుధా వదంతి అనే మంత్రం ఎక్కడ చెప్పిందో తెలుసా? సౌర మంత్రముడు చెప్తున్నప్పుడు చెప్పింది. సూర్య మంత్రాలు చెప్తున్నప్పుడు చెప్పిన మంత్రం ఇది. ఆయన్నే మనం వరుణ, మిత్ర, ఇంద్ర, ఖగ పూష అని చెప్తున్నాం. ఒక్క ఆయన్నే ఇన్ని విధాలుగా చెప్తున్నాం. ఏదో మన నమ్మకం కొద్దీ కాదు. విప్రా అని వేసింది అక్కడ శబ్దం. విశేష ప్రజ్ఞ గలవారు అంటే ఇంద్రియాతీతమైన ప్రజ్ఞ గలవారు ఆ సూర్యుని యొక్క మహాశక్తిని గమనించి ఆయా శక్తి విశేషాలు చెప్పారు. మనం పరిశీలించినప్పుడు సూర్యుడు ప్రసన్నంగా వస్తాడు, ప్రచండంగా వెలుగుతాడు, ప్రసన్నంగా అస్తమిస్తున్నాడు. ఈ మూడు విధాలుగా ఎందుకు మూడు రకాలుగా కనిపించాలి ఆయన? అంటే ఒకే రకంగా కనిపిస్తే సృష్టి సాగదు. ఎప్పుడు సూర్యుడు కామ్గా ఉన్నాడు అనుకోండి, వర్షాలు పడవు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, రోగాలు వస్తాయి అనేకం. అందుకు ఆయనకు తెలిసి తెలియాలి ఆ వ్యవస్థ. ఎందుకు ప్రచండంగా ఉన్నాడో, ఎందుకు ప్రసన్నంగా ఉన్నాడో ఆయనకే తెలుసు. అందుకు ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే భారతీయ సంస్కృతికి మూల విజ్ఞానం. అందుకే వేదాల్లో మీరు ఏది వెతకండి అది సౌరానికి సంబంధించినదే. అందుకే

ఆదిత్య, ఇవన్నీ అందరూ కనిపించేవి. అందుకు ఈ ఆదిత్య రూపుడైనటువంటి ఆయన్నే మనం త్రయీమూర్తి దివాకర అని కీర్తిస్తూ ఉన్నాం. నవగ్రహములు ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడి కంట్రోల్లోనే మొత్తం వెళుతూ ఉన్నాయి. అందుకు ఆదిత్యుణ్ణి శివస్వరూపంగా భావించాలి. భావించాలేమిటి? ఉన్నదే గుర్తించాలి అని అర్థం. శివుడు అంటే శుభస్వరూపుడు, సుమంగళ అది విశేషం. ఆదిత్యుడు లోకానికి శుభంకరుడు, అందుకే ఇక్కడ వేదం అసౌ అనే మాట వేసింది. ఇది విశేషం. మంత్రం ఎలా ప్రయోగిస్తుందో చూడండి. అసౌ అంటే ఈయనే అన్నాడు, అది విశేషం. ఈయనే అని ఎందుకండి? ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా? ఈయనేని ఎవడినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అని అంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని గాని శంఖచక్ర గదాపద్మధారిని గాని ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు ఏదో వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం గాని ఈయనే అని అనగలమా అండి? ఈయనే అని పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడే. అందుకు అదిగో ఆయన గారే ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు దీనికి. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవ ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి. మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు కానీ, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకునే ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన.

0: நமசிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நமசிவாய.
1: త్రిపురాసురులు. దితి కశ్యపుల యొక్క కుమారుడు వజ్రాంగుడు, అతడి భార్య వరాంగి, వీళ్ళ యొక్క కుమారుడే తారకాసురుడు బ్రహ్మవర ప్రసాది, ముల్లోకాలు కూడా గడగడలాడిచి నడించినటువంటి దానవేంద్రుడు, చివరకు ఉమామహేశ్వరుల కుమారుడైనటువంటి ఆ యొక్క కుమారస్వామి చేతిలో మరణించాడు. ఈ కథంతా కూడా మనం కుమారస్వామి అనే కథలో చెప్పుకున్నాం. ఈ తారకుడి యొక్క వృత్తాంతం. తారకాసురుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వాళ్ళు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. తారకుడు మరణించగానే అతడి యొక్క భార్య ఈ కుమారులను తీసుకుని పాతాళ లోకానికి పారిపోయింది. అక్కడే వాళ్ళని పెంచి పెద్ద చేసింది. శుక్రాచార్యుడి వద్ద విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పించింది. ఈ బాలురు దినదిన ప్రవర్ధమానమై సకల శాస్త్ర కోవిదులయ్యారు. తమ తండ్రి యొక్క మరణ వృత్తాంతం అంతా కూడా తల్లి వల్ల పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి మరణానికి కారణమైనటువంటి ఆ దేవతల మీద పగ తీర్చుకోవాలి అని నిర్ణయించుకుని మేరు పర్వతం దగ్గర

0: పరమేశ్వరుని గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ల యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. రాక్షస ప్రముఖులందరూ అడిగినట్టే వీళ్లు కూడా చావు లేకుండా వరం కావాలి అన్నారు. అది మాత్రం నా వల్ల కాదు, ఎందుచేతంటే నాకే శాశ్వతత్వం లేదు, బ్రహ్మకల్పం పూర్తి కాగానే నేను కూడా వెళ్లిపోతాను, అటువంటి నేను నాకు సాధ్యం కానటువంటి దాన్ని మీకెలా ఇవ్వగలను, కాబట్టి ఇంకేదైనా వరం కోరుకోండి అన్నాడు ప్రజాపతి. ఆలోచించారు ఈ తారకుని యొక్క పుత్రులు, పరమేష్ఠి రథము కాని రథం ఎక్కి, విల్లు కాని విల్లు ధరించి, నారి కానటువంటి నారిని తొడిగి, బాణం కానటువంటి బాణాన్ని సంధించి, ఒక్క దెబ్బతో చంపగలిగినటువంటి వీరిని చేతిలో తప్ప మాకు మరణం లేకుండా వరం ప్రసాదించవలసింది అన్నారు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. విధాత, అంతేకాదు మేం ముగ్గురము నివసించడానికి సకల సదుపాయాలు కలిగి లోహ నిర్మితమై కామగమనం కలిగినటువంటి 3 పట్టణాలు కూడా కావాలి. సకల ఐశ్వర్యాలకు సకల భోగాలకు కూడా ఆ పురాలు నెలవుగా ఉండాలి అన్నారు ఈ తారకుని యొక్క పుత్రులు. వారి కోరికలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఆ 3 పురములు ఎప్పుడైతే ఒకచోట కలుస్తాయో అప్పుడు ఆ 3 కూడా నాశనమైపోతాయి, ఈ విషయం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మెదలండి అన్నాడు బ్రహ్మ. సరే, బ్రహ్మ వల్ల వరాలు పొంది విశ్వకర్మను పిలిపించి గగన విహారం చేసేటటువంటి 3 లోహపట్టణాలు నిర్మించండి అని అడిగారు త్రిపురాసురుడు. సరే, నిర్మించాడు విశ్వకర్మ. ఈ రాక్షసులు 3 కూడా వాటిల్లో ఎక్కి తలా ఒక దిక్కుకు బయలుదేరారు. ఇలా వాళ్ళు గగన విహారం చేస్తూ భూలోకంలో ఉన్నటువంటి పట్టణాల మీద వాటిని ఒక్కసారిగా దించేవాళ్లు. దాంతో ఆ పట్టణాలు, అక్కడ ఉన్నటువంటి జనావాసాలు, ఆ జనం, అన్ని రకాల జీవులు అంతా కూడా సర్వనాశనమైపోయేది. అప్పుడు వీళ్ళందరూ కూడా అమితమైనటువంటి ఆనందంతో మళ్లీ పైకి ఎగిరిపోతూ ఉండేవాళ్లు. ఈ రకంగా ఆ రాక్షసులు ఈ 3 పురాల్లోనూ కూడా సంచరిస్తూ ఉన్నారు. ఈ 3 పురాల్లోనూ సంచరిస్తూ ఉన్నటువంటి రాక్షసులు కాబట్టే వీళ్లకి త్రిపురాసురులు అని పేరు కూడా వచ్చింది. త్రిపురాసురుల యొక్క ఆగడాలన్నీ కూడా మితిమీరిపోతూ ఉన్నాయి. దేవతలు, మునులు, ఋషులు, సాధువులు, సజ్జనులు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో చూసి ఆ పురాలన్నీ కూడా అక్కడ దింపి ఆ ప్రదేశాలన్నీ కూడా నాశనం చేసి పారేస్తూ ఉన్నారు ఈ త్రిపురాసురులు. జన నష్టం కలిగిస్తూ ఉన్నారు, సజ్జనులందరినీ కూడా సంహరించేస్తూ ఉన్నారు. అప్పుడు మహర్షులు, దేవతలు అందరూ కలిసి బ్రహ్మ వద్దకు పోయి ఈ త్రిపురాసుల యొక్క దౌర్జన్యాన్ని అంతా కూడా వివరించారు. బ్రహ్మ వారందరితోనూ కలిసి శ్రీహరి దగ్గరికి పోయి తారకాసురుని యొక్క కుమారులందరూ కూడా లోకాన్ని పీడిస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్లను సంహరించి ఈ లోకాలను రక్షించవలసింది అని శ్రీమన్నారాయణ్ణి వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్లతో, దేవతలారా, ఓ మహర్షులారా, ఓ సజ్జన పుంగవులారా, ఈ త్రిపురాసులు వీళ్లు రాక్షసులు. త్రిపురాసురులు అనేది రాక్షసులు, ఈ మాట నిజమే. నేను రాక్షస సంహారం చేస్తాను అనే మాట నిజమే, కాని వాళ్ల శివభక్తులు, వేద వేదాంగ విధులు, నిత్య అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు, వైదిక కర్మలను శాస్త్రానుసారము ఆచరిస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళని చంపటము అనేది అంత తేలికైనటువంటి పని ఏం కాదు, ఇది చాలా కష్టమైనటువంటి పని. ఈ కారణం చేత వాళ్ళని వంచి ధర్మ మార్గం నుంచి తప్పించి ఆ తర్వాత గాని వాళ్ళని చంపడానికి లేదు, కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం అర్రా. దీనికి ఒక ఉపాయం ఉన్నది, బౌద్ధ మతాన్ని సృష్టించి తన యొక్క శిష్యులతో త్రిపురములయందు కూడా సభలు ఏర్పాటు చేసి బౌద్ధ మత ప్రచారం కావించండి, నేను సమయం చూసి వాళ్లని సంహరిస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ బౌద్ధ మతము అనంటే శాక్యవంశపు మహారాజు అయినటువంటి బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధం కాదు. ఇది త్రిపురాసురులు ఉన్నటువంటి కాలంలో శ్రీ మహావిష్ణువు బుద్ధుడి యొక్క అవతారం ఎత్తి అప్పుడు ప్రవచించినటువంటి మతం ఇది. ఇది బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతాన్ని వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాల్లో ఖండించాడు. అంతేకాని వ్యాస మహర్షి ఖండించినటువంటిది గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధ మతం కాదు. గౌతమ బుద్ధుడి కన్నా వ్యాసుడు చాలా ముందు వాడు, ద్వాపరయుగంలో వాడు వ్యాసుడు. కాబట్టి ఆ బౌద్ధ మతం వేరు, ఈ బౌద్ధ మతం వేరు. శ్రోతలంతా కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దశావతారాల్లోనూ బుద్ధుడు ఉన్నాడు అంటే మన వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. శాక్యవంశ రాజు అయినటువంటి ఆ సిద్ధోదనుడి యొక్క కుమారుడే ఇక్కడ అతడే బుద్ధుడు అని కాదు. ఆ బుద్ధుడు కాదు ఇతను. ఇతను శ్రీ మహావిష్ణువు అప్పుడు బుద్ధుని యొక్క అవతారం ఎత్తాడు. దేవతల యొక్క వ్యూహం ప్రకారము త్రిపురముల యందు కూడా బౌద్ధ మతము అనేది బాగా ప్రచారం సాగుతూ ఉన్నది. సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగము, దీని వల్లనే జీవులు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. వర్ణ వ్యవస్థ, ఆచారము, వ్యవహారము, నియమాలు, నిష్టలు ఇవన్నీ కూడా మానవ కల్పితాలు. దేవుడనేవాడు లేడు, కర్మలకు అర్థం లేదు. వేదాలు అనేవి కొందరు స్వార్థపరులు రాసుకున్నటువంటి గ్రంథాలు. ఈ రకమైనటువంటి ప్రచారం అనేది చేయటం మొదలుపెట్టారు. ఇదే బౌద్ధ మతము. అంటే వేదాలన్నీ కూడా కొంతమంది స్వార్థపరులు తమ యొక్క స్వార్థం కోసం రచించుకున్నటువంటి గ్రంథాలు మాత్రమే, అంతేకాని వేదంలో చెప్పినటువంటివేవి కూడా నిజం కాదు అని ఈ విషయాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇది బౌద్ధ మతం. అంటే ఆ రోజున శ్రీ మహావిష్ణువే త్రిపురాసుర సంహారం కోసం అని చెప్పేసి బుద్ధుడి యొక్క అవతారం ఎత్తి ఈ యొక్క బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఈ రకమైనటువంటి ప్రచారం త్రిపురాసులకు కూడా బాగా నచ్చింది. వాళ్ళకి వినాశకాలం దాపురించింది. విపరీతమైనటువంటి బుద్ధులు పుట్టాయి. అప్పటిదాకా వల్లు వేసినటువంటి వేదాలన్నీ కూడా పనికి మాలినమైపోయినాయి. ఎందుకని అంటే ఇక్కడ ఆచారం ఒక్కర్లేదు, వ్యవహారం ఒక్కర్లేదు, నియమాలు లేవు, నిష్టలు లేవు, ఏమీ లేవు. అంటే ఇదివరకు దాకానేమో మనం శరీరాన్ని అనేక రకాలుగా కష్టపెడుతూ ఉన్నాం, ఇప్పుడు కష్టం ఒక్కర్లేదు, సుఖపట్టడానికి వీలైంది. ఏ రకమైన నియమాలు నిష్టలు లేవు, ఆచార వ్యవహారాలు లేవు. అందుకని అప్పటిదాకా వల్లు వేసిన వేదాలన్నీ కూడా పనికి మాలినమైపోయినాయి. నియమనిష్టలన్నీ కూడా గంగలో కలిసిపోయినాయి. వాయు వరుసలు లేవు, వర్ణ వ్యవస్థ లేదు, ధర్మం అనేది భ్రష్టుబట్టిపోయింది. కర్మలన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. ఈ అదను కోసమే వేచి చూస్తూ ఉన్నారు దేవతలు. ఇప్పుడు విష్ణుమూర్తి నాయకత్వంలో ఆ పినాకపాణి దగ్గరికి పోయి త్రిపురాసులను సంహరించే లోకాలను రక్షించవు మహానుభావ, మమ్మల్ని కరుణించవలసింది అని దేవతలంతా కూడా వేడుకున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు యుద్ధానికి బయలుదేరాడు. ఈ త్రిపురాసులకి బ్రహ్మవరం ఇచ్చాడు చూడండి. రథం కానటువంటి రథం ఎక్కి, విల్లు కానటువంటి విల్లు ధరించి, నారి కానటువంటి నారి తొడిగి, బాణం కానటువంటి బాణాన్ని సంధించి ఒక్క దెబ్బలో చంపగలిగినటువంటి వీరుడి చేతిలో తప్ప మాకు మరణం రాకూడదు అని చెప్పేసి వీళ్లు వరం కోరారు. ఆ వరం ప్రకారమే భూమిని రథంగా చేసుకున్నాడు. రవి చంద్రుడు వీళ్లే ఆ రథానికి చక్రాలు. నాలుగు వేదాలు కూడా ఆ రథానికి గుర్రాలు. బ్రహ్మదేవుడే ఆ రథానికి సారథి. మేరు పర్వతమే విల్లు, శ్రీహరే అస్త్రము. ఈ రకంగా ఈ శ్రీహరిని అస్త్రంగా చేసుకుని రథమెక్కి ఆ పరమేశ్వరుడు త్రిపురాసుల మీద యుద్ధానికి బయలుదేరాడు. ఈ రకంగా బయలుదేరినటువంటి ఆ పరమేశ్వరుడు పాశుపతాన్ని సంధించి త్రిపురాసులను ముగ్గురిని కూడా ఒక్క దెబ్బతో సంహరించేశాడు. మూడు పురాలు కూడా, ఆ మూడు పట్టణాలు కూడా బూడిద రాసులైపోయాయి. ఈ రకంగా త్రిపురాసుల సంహారం చేసి లోకాలన్నీ కాచి రక్షించాడు ఆ శంకరుడు.
1: ఓం నమశివాయ.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

అథోసీద శివస్త్వం శివాః కృత్వా దిశః సర్వాస్వయోనిమిహ సాదః దివస్ పరిప్రథమం జగ్నే అగ్నిరస్మద్వితీయం పరే జాతవేదాః తృతీయ

భవ శివస్త్వజ్ఞ సుప్రతీకో విభావాసుః ప్రేదగ్నే జ్యోతిష్మాన్యాహి శివేభిరర్చిభిష్ట్వం బృహద్భిర్భానుభిర్భాసన్మాహిజ్ఞసీస్తన్వా అప్రజాః అక్రం

ఆదిభ్యః విముచ్యధ్వమగ్న్యా దేవయానా అగన్మతమాసస్పారమస్య జ్యోతిరాపామ సజూరబ్దో అయావోభిః సజూరుషా అరుణీభిః సజోషాసా అశ్వినా దగ్గే సోభిస్సజూసూర ఏత.

0: రిషత్ఖనితా యస్మై చాహంఖనామి వః ద్విపచ్చతుష్పదస్మాకజ్ఞా సర్వామస్త్వనాతురమ్.
1: ఓషాధయః సంవాదంతే సోమేన సహ రాజ్ఞా
0: యస్మై కృణోతి బ్రాహ్మణ.

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. చిత్రం వటతరోర్మూలే. చిత్రం వటతరోర్, చిత్రం ఇస్ పెయింటింగ్. నౌ హియర్ చిత్రం ఇస్ విచిత్రం. దిస్ ఇస్ వెరీ స్ట్రేంజ్. వాట్ ఇస్ స్ట్రేంజ్ హియర్? వటతరోర్మూలే ఇన్ ది క్లోజ్ టు దిస్ రూట్ ఆఫ్ దిస్ బానియన్ ట్రీ వృద్ధా శిష్యాః. ది స్టూడెంట్స్ దే ఆర్ ఆల్ ఓల్డ్ అండ్ గురు యువా, హీస్ యంగ్. నౌ స్టూడెంట్స్ ఆర్ ఓల్డ్ అండ్ టీచర్ ఇస్ యంగ్. ఇట్ ఇస్ వెరీ స్పెసిఫిక్లీ పుట్ హియర్. బట్ దిస్ డిసైపుల్స్ వాట్ ఆర్ దే? దే ఆర్ సనకాదీస్. హూ ఆర్ దే? దే ఆర్ సనకాదీస్. సనక్, సనంత, సనక, సనసన కుమార, ఎక్సెట్రా. Now, these people are called as Chiranjeevis. Chiranjeevis means they are always young. Now, to represent this, there are people who paint Dakshinamurti as an older person and these people as kids, because they are always young. This is wrong description.

0: సుజనో వాయిష్వ్యావో బాతోహయే.
1: ఓం నమ శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
0: సుమిత్రస్య చ వా

విద్యుత్యాగత విద్యుత్యాగత విద్యుత్యాగ విద్యుత్యాగత నమో నమశ్చ విద్యుత్యాగ విద్యుత్యాగత నమః విద్యుత్యాగేతి విద్యుత్యాగ చ నమో నమశ్చ చ నమ ఈధ్రియాయేధ్రియాగ నమశ్చ చ నమ ఈధ్రియాయ నమ ఈధ్రియాయేధ్రియా

దోషావస్తరధియా దివే దివ ఇది దివే దివే దోషావస్తరధియా ధియా దోషావస్తరదోషావస్తరధియా వయం వయం ధియా దోషావస్తరదోషావస్తరధియా వయం దోషావస్తరితి దోషావస్త ధియా వయం వయం ధియా ధియా వయం వయమితి వయం నమోభరంతో భరంతో నమో నమోభరంత ఏమసీ మస్యా భరంతో నమో నమోభరంత ఏమసీ భరంత ఏమసీ మస్యా భరంతో భరంత ఏమసీ ఏమసీ ఇమసీతీమసీ రాజన్.

శుక్లపాదం వృషారూఢం స్థితి రూపా ప్రకీర్తితాః గజారీ త్రిపురగ్నం చ మన్మత స్థితి నాశకః కాల సంహరణం చైవ దక్షిణామూర్తిమేవ చ ఇత్యేవం పంచమూర్తిశ్చ సంహార ఇతి కథ్యతే కిరాతం నృతరూపం చ హరేరద్ధం విశాంతకం లింగోద్భవం చ పంచైరే దివోభావాః ప్రకీర్తితాః చక్ర ప్రసాద విఘ్నశ్చ చండేశానుగ్రహం భవేత్ సోమాస్కందమితి ప్రోక్తం అర్ధనారీ తథైవ చ ఇత్యేవం పంచమూర్తిశ్చ అనుగ్రహమితి స్మృతం ఉమయా సహిత.

ఉత్పల దృక్పరదం ఉమయా సహ దేవ స్వరూపమిదం సుఖాసీనమూర్తి ధ్యానం శాంతం శ్వేతం త్రినేత్రం రసభుజ సహితం కుండలోల్లాసికర్ణం దండం గంటాంకురంగం పరశుఫలధరా వీతి వామే తథాన్యే బిభ్రాణం వామపాదం శయనమపరతో లంబిభూతస్థపాదం వామే గౌర్యా సమేతం శశిధరమకుటం తం సుఖాసీన రూపం కళ్యాణ సుందరమూర్తి ధ్యానం సింధూరాభం త్రినేత్రం యుగభుజ సహితం హారకేయూరభూషం దివ్యైర్వస్త్రే వృతాంగం వర సముచిత సద్వేషయుక్తం శుభాంగం వందే కళ్యాణమూర్తిం కరతల కమలే దేవి హస్తం దధానం హస్తే టంక మృగం చ దధతమరం బద్ధ గంగేందుచూడం చంద్రశేఖరమూర్తి ధ్యానం అభయపద హస్తం సౌమ్య శృంగార భావం విపుల వదన నేత్రం చంద్రబింబాంగమౌళిం రుజుతను సమపాద స్థానకం విద్రుమాభం పరశు హరిణపాణి పద్మపీఠోపరిష్టం ఆనందవల్లి ధ్యానం శ్యామాం త్రినేత్రాం త్రిభుజాం త్రిభంగీం పీనోరుచారు స్థితి కుంచితాంఘ్రిం

పామేశూలకపాల సంయుతకరం సస్పాదుకం పాదయో లంబత్పింగజటాధరం శశిధరం దక్షేర్గం వామకే భిక్షాపాత్రధరం చ కుండపిఠ

కృష్ణమృగం కార్ముకం వామే సవ్యకరేశరం చ దదతం టంకం చ దివ్యాయుధం గంగాచంద్రకలాధరం హరివిరిం చాదీ సదా సేవితం ఆసైర్దగ్ధపురత్రయం త్రిభువనాధీశం పురారిం భజే. కామారిమూర్తి ధ్యానం భస్మోద్ధూళిత విగ్రహం శశిధరం వేణీజటామండితం టంకం కృష్ణమృగం దధానమభయం వీరాసనే సంస్థితం అంకే సవ్యతలోపరి కరతలం విన్యస్య యోగేశ్వరం వ్యాఘ్రత్వగ్వసనం లలాట సదృశభం దగ్ధం స్మరేశం భజే. కాళసంహారమూర్తి ధ్యానం సింధు సింధూరాభం త్రినేత్రం యుగభుజ సహితం శూలముద్ధృత్య హస్తం టంకం సూచీ పరశు పాశ సంయుతం భీష్మదంశ్రం సుగాత్రం పాదౌ కుంచిత వామముద్ధృత దళం కాళస్య వక్షస్థలే లంఘ్యం భిన్న జటా.

అనల సహిత హస్తం చక్షమాలాభిరామం స్ఫురిత కనక వీణా కుంచితం ఫాలనేత్రం గిరివర శిఖరోర్ధ్వం దక్షిణామూర్తిమీడే కిరాతమూర్తి ధ్యానం రక్తాభం ద్విభుజం తథా శరధృతం ముక్తానకం సుస్థితం ఉగ్రాక్షద్వయ సంయుతం విపుల సత్వక్షస్థ విశ్చీర్ణకం మహనీయ పుష్ప సంకీర్ణ భూషణ ధరం శార్దూల చర్మాంబరం బద్ధోపాద విరాజిత

కట్యాసక్తకరం పరైశ్చదతం కృష్ణమృగం సభయం సవ్యేటంకమమేయ పాదముకుటే బ్రహ్మాచ్యుతాభ్యాం యుతం ఊర్ధ్వాదస్థితాం సకోలమమలం లింగోద్భవం భావయే. చక్రప్రసాదమూర్తి ధ్యానం విష్ణుస్త్వీష వ్యవస్థితోంజలికరః యమస్య పాదాబ్జయోః సంస్థాప్యాక్షిరసత్సహస్రకమలం సంప్రాప్తవానీశ్వరాత్ యస్మాచ్చక్రమథోపరం పశుపతిం పద్మాక్ష ఇత్యాఖ్యయా టంకం కృష్ణమగం వరం వరకరా చక్రప్రదం తం భజే. విఘ్నప్రసాదమూర్తి ధ్యానం టంకం కృష్ణమృగం దధానమమలం ప్రాలంబి సవ్యాంఘ్రికం వామే నిద్రిత పాదమిందు సదృశం త్రక్షం జటాశేఖరం వామాలింగిత విఘ్నరాజమితరే హస్తే అపూపాధరం ప్రీత్యానుగ్రహకరం త్రిపుండ్రకధరం విఘ్న

విభ్రాణం కృష్ణసారం వరకర సహితం పార్వతీ వామభాగం చండేశస్యోత్తమాంగే ప్రతినిహితకరం దక్ష భాగే త్రినేత్రం సర్వాలంకారయుక్తం శశిధరధరం.

0: ಸಿಂಹಾಸನಂ ಪ್ರಕೋಷ್ಠ ವೃಷಭಂ ವಕ್ರಾಂಡಿಕಂ ದಕ್ಷಿಣೇ ವಾಮೇ ಶ್ಯಾಮವರೋತ್ಪಲ ದಲಕುಚ ಕ್ಷೌಮಜ್ಜು ಪಾದಾಂಬುಜಂ ವಿಭ್ರಾಜಧೇಮ ವಿಭೂಷಣಾದಿ ರುಚಿರಂ ವಂದೇ ಅರ್ಧನಾರೀಶ್ವರಂ ಸದಾಶಿವಮೂರ್ತಿ ಧ್ಯಾನಂ ಶಾಂತಂ ಪದ್ಮಾಸನಸ್ಥಂ ಶಶಿಧರ ಮಕುಟಂ ಪಂಚವಕ್ತ್ರಂ ತ್ರಿನೇತ್ರಂ ಶೂಲಂ ವಜ್ರಂ ಚ ಖಡ್ಗಂ ಪರಶುಮಭಯದಂ ಸವ್ಯಭಾಗೇ ವಹಂತಂ ನಾಗಂ ವಾಸಂ ಚ ಘಂಟಾಂ ಪ್ರಳಯ ಹುತವಹಂ ಚಾಂಕುಶಂ ವಾಮಭಾಗೇ ನಾನಾಲಂಕಾರಯುಕ್ತಂ ಸ್ಫಟಿಕಮಣಿನಿಭಂ ಪಾರ್ವತೀಶಂ ನಮಾಮಿ ಓಂ ಕೋಟಿಚಂದ್ರ ಪ್ರತೀಕಾಶಂ ಶಿವಂ ಶ್ವೇತಾಭಿಧಾನಕಂ ಅಹಂ ವಂದೇ ಮಹಾದೇವಂ ಶುಭಂ ಚಾತಿಮದ್ದೇಶಿಕಂ ಅಂಗಣಂ ಕೈಲೇಕಾಕ್ಕಂ ಅಹಂ ಪಡಿತ್ತೊಳನ್ಮೇ ಪೂಂಡೇ ಗುರುಮರಬಿಕ್ಕೆಲ್ಲಾಂ ತದ್ಗುರುನಾಥನಾಗಿ ಪಂಗಯತ್ವರವನ್ನಾರು ಎತ್ತಿರಪಡೆ ಗುರುತ್ತ ಸಂಗಯಂ ಬ್ರಹ್ಮಾಂಡಂತಿ ಚಿರಡಿ ಸನಿಸೇರ್ಪಾಂ ಓಂ ಹಾಂ ಶಿವಾಯ ಪರಮಗುರವೇ ನಮಃ ಓಂ ಹಾಂ ಈಶಾನ ಶಿವಾಚಾರ್ಯ ಪರಮಗುರವೇ ನಮಃ
1: Om Namah Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Vaidyudu మనల్ని కాపాడాలి అంటే మన మీద కరుణతో తప్పకుండా కాపాడతాడు. కానీ మన పొట్టలో పెట్టినటువంటి క్రిముల మీద కరుణ చూపించాడు అనుకోండి, మనం ఏమవుతాం? ఆ క్రిముల మీద వైద్యుడికి కరుణ ఉండదు, వాటి పక్కకు తొలగించే వీడిని కాపాడతాడు. అలాగా తనను ఆశ్రయించిన వాడిని హింసించడానికి వచ్చినటువంటి వారిని తొలగించడంలో కూడా వైద్యుని వలె ప్రవర్తిస్తాడు. ఈ కర్మరూపమైన అనుభవం కూడా వైద్యుడు వలె ఆయన చేసేది. అందుకే శివుడికి వైద్యుడు అనే పేరుంది. వైద్యేశ్వరుడు, వైద్యనాథుడు ఇలాంటి మాటలున్నాయి. సంసార వైద్యుడు అని పేరు కూడా ఆయనకి ప్రత్యేకించి చెప్పారు. శివపురాణం అయితే చక్కగా చెప్పింది, నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసాం ప్రయుంజత నకించిదత్త నర్ఘుణ్యం ఘృణేవాత్ర ప్రయోజిక. ఇది శివపురాణ వచనం. నిదానజ్ఞుడైన వాడు, నిదానుడు అంటే చక్కగా డయాగ్నైజ్ చేయగలిగేవాడు. ఏమిటి రోగమో సరిగ్గా నిర్ధారించాలి. అటువంటి వాడు పాపం మనకి ఇప్పుడు దొరకరు. లక్షల లక్షల ఫీజులు తీసుకోగలరు, కడుపు నొప్పికి లెక్కలేని స్కానింగులు రాయగలరు, కానీ అసలు తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్లకు ముందు ఆ వృత్తి మీద దైవభావం లేదు, దాన్ని సరిగ్గా అధ్యయనం చేయాలని లక్షణం లేదు. ఆ వృత్తితో ఎంత వేగం సంపాదిస్తావా అనే తాపత్రయం తప్ప. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వైద్యంలో అదే. లేకపోతే ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినప్పుడు రోగాలు ఎంతమేరకు తగ్గాయో చూడండి. మామూలుగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళొస్తే మరింత కాంప్లికేట్ అయ్యి కొత్త జబ్బులు కొన్ని లిస్ట్ తెచ్చుకుని రావాల్సి వస్తుంది. కారణం, సహజంగా ఉండవలసిన ఇంట్యూషన్, ప్రజ్ఞ అది నశించుతుంది రోజు రోజుకి. కేవలం వచ్చిన వ్యక్తిని నాడి చూసి వాడి చెప్పకుండానే వాడి యొక్క రోగ లక్షణమంతా కనిపెట్టగలిగిన అపూర్వ వైద్య విజ్ఞానం నుంచి ఈ వైద్య విజ్ఞానం దాకా మనం ఎదిగిపోయాం. ఇది వైద్య విజ్ఞానం అనుకుంటున్నాం. కారణం ఏంటంటే వైద్యం కేవలం సంపాదనకు సాధనం మాత్రమే అనుకోవడం వల్ల. ఏ దేశంలో అయితే విద్య, వైద్యం, ఆహారం ఈ మూడు వ్యాపారాలు అయిపోతాయో ఆ దేశం అన్ని విధాలా పతనమైపోతుందని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆ మూడే పెద్ద వ్యాపారాలు. ఎందుకంటే ఈ మూడిటి వల్ల డబ్బు వస్తే రావచ్చు, కానీ డబ్బు కోసం ఈ మూడు కావుట అది విశేషం. అందుకే వైద్యుడు కానీ, విద్య బోధించేవాడు కానీ, అన్నం పెట్టేవాడు కానీ డబ్బును ఆశించరాదు. పూర్వం పూటకోళ్ళమ్మలు కూడా అన్నం పెడితే ఇచ్చేది తీసుకునేవారే తప్ప అన్నానికి రేటు పెట్టలేదు. అదే అయ్యో గతి లేక చేసుకుంటున్నాం అనుకుంటూనే బాధపడుతూనే చేస్తున్నారు. ఈ మధ్య మనకి యజ్ఞాలు నిర్వహించే వాళ్ళు కూడా, అక్కడికి డబ్బు కట్టి వచ్చిన వాళ్ళకు కూడా రెండు ఇడ్లీలు అంటే రెండే ఇడ్లీ, మూడో ఇడ్లీ ఎడితే నువ్వు ఎంత ఇచ్చావు అని అడుగుతున్నారు. కానీ యజ్ఞాల దగ్గర కూడా అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తున్నాయి. అందుకే అన్నంతో వ్యాపారం చేయడంతో భయంకరమైన అవస్థ మనకు లేదు. అలాగే వైద్యం కూడా విషయాంతరం అనుకోవద్దు. ఎందుకు రాను రాను మనం దిగజారిపోతున్నాం అనే దానికి ఇక్కడ చెప్పడం. నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసం ప్రయుంజత. నిదానం ఎరిగినటువంటి అంటే చక్కగా రోగ నిర్ధారణ చేయగలిగేటువంటి వైద్యుడు ఆ రోగ నిర్మూలన కోసం హింసని ఎలా ప్రయోగిస్తాడో, అంటే కాలు బెణికింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళతాం, తగ్గిస్తానంటాడు, లాగుతాడు, లాగినప్పుడు నరకమే, అయ్యో రేయో అంటే వాడు ఇక్కడ కావాలంటే అలా వంగున్నా పర్వాలేదుగా, నువ్వు తిన్న చేసే ప్రయత్నం చేయకుని వీడి అరుస్తుంటాడు. కానీ వాడు హింసింపబడ్డా గట్టిగా లాగుతాడు ఆయన ఆ వైద్యుడు. ఆ 10 నిమిషాలు కరేయలం ఉంటుంది కానీ 11 నిమిషాలు హాయిగా ఉంటాడు వాడు. ఆ 10 నిమిషాలు కరేయల మీద పెయిన్ ఎందుకు? వాడు తర్వాత బాగుపడ్డానికి. అలాగే మన ఆ రోగాలతో బెనికిపోయి ఉన్న మనల్ని బాగు చేయడానికి ఇటువంటి హింసారూపమైన దాన్ని ఇస్తాడు సంసార వైద్యుడైన వాడు. అంతేగాని హింస ఆయనకి స్వభావం కాదు. వైద్యుడి యొక్క హింస ఎలాంటిదో పరమేశ్వరుడు సృష్టి ద్వారా ప్రయోగించేటువంటి హింస అది. అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడి జీవితంలో వచ్చే ఏ అనుభవాన్ని కూడా అతని హింసగా భావించరాదు. అది ఆయన ఇచ్చే ట్రీట్మెంట్గానే భావించమని తన నోటితో తానే శివపురాణంలో మనకు చెప్పాడు. అందుకే ఆయన పేరేమిటి? సంసార వైద్య అనే గొప్ప నామం. అందుకే ఏ రోగం వచ్చినా వైద్యేశ్వర అని తలంచుకోవడము, వైద్యనాథ సంసార వైద్య అనుకుంటే చాలు. అందుకే సంసార వైద్య సర్వజ్ఞ అన్న రెండో పేరానికి సర్వజ్ఞుట. సర్వజ్ఞుడు అంటే అద్భుతంగా చెప్పగలిగి అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసిన వాడినే చక్కగా డయాగ్నోస్ చేయగలిగేవాడు అని అంటాం మనం. అందుకే నిదానజ్ఞుడు సర్వజ్ఞుడు ఈ రెండు పేర్లు మనం బాగా తెలుసుకుంటే చాలు. దయామయుడు, మనం బాధపడుతూ ఉంటే మనల్ని బాగు చేయడానికి మనకన్నా ఎక్కువ తపడతాడు పరమేశ్వరుడు. అంత దయామయుడైనటువంటి వాడు. కనుకనే వాడి యొక్క ప్రారంధాన్ని కూడా తొలగించగలిగేవాడు పరమేశ్వరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అహీరుష్ట సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య ప్రథమో దైవ్యో భిషక్. ఈ మూడు మాటలు మనకిచ్చేటువంటి అభయం అంతా ఇంత కాదు. అందుకే వేదంలోనే మరొక చోట భిషక్తమం త్వాం భిషజాం శృణోమి అని ఒక మాట ఉన్నది. మందుల్లోకెల్లా మందు, వైద్యుల్లోకెల్లా వైద్యుట. మీకు ఇదే నామ విష్ణు శాస్త్రంలో నిర్వాణం భేషజం భిషక్ అని కనిపిస్తుంది. అందుకే అన్నిటికన్నా గొప్ప మందు ఏమిటయ్యా అంటే వెన్ను నీ నామమే విమల ఔషధము, అన్నిటికిదే పరమౌషధము, చిత్తశాంతికి నీ శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్య ఔషధము అని అంటారు హనుమాచార్య. అదేవిధంగా భగవన్నామం అందరికీ నిజమైన ఔషధం, పరమేశ్వరుడే పెద్ద ఔషధం. ఇది ఔషధాలకల్లా ఔషధం కనుక ఇది గాని మనం స్వీకరిస్తే దానివల్ల మరి వైద్యుడు అక్కర్లేదండి, మందక్కర్లేదా అండి అంటే నిజంగా భౌతికమైన రోగం పోవడానికైతే ఏ వైద్యుడి వల్ల పోతుందో, ఏ మందు వల్ల పోతుందో అలాంటి సరియైన వైద్యుడు సరియైన మందు దొరకాలంటే దీన్ని చేయాలి మంత్రాన్ని. ఇది విశేషం. ఇక్కడ ఈ ఒక్క మంత్రానికి మాత్రం కొంచెం ధ్యానం, ఋషి ఛందస్సు స్మరించుకుందాం. ప్రతి మంత్రానికి ఉంది, అన్నిటికీ కాదు. ఒక్కదానికి ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఇక్కడ ఈరోజు ఈ మంత్రంలో చెప్పబడ్డ పరమేశ్వరుడు మనందరినీ అనుగ్రహించుగాక అని ఈరోజు సాధనా విశేషంగా దీన్ని మనం స్మరించుకున్నాం. ఈ శబ్దరూపములతో పరమేశ్వరుడే పలుకుతున్నాడు. ఇక్కడ ఈ మంత్రానికి కణ్వ మహర్షి ఋషి అని చెప్పబడుతూ ఛందస్సు అనుష్టుప్పు దైవం శంభుర్దేవత అని శంభుడు దైవం ఇక్కడ స్వరూపం ఉంది. ఒక్కొక్క మంత్రం మన అనేటప్పుడు శివుడికి ఒక్కొక్క రూపం ఉంది, అది విశేషం. అది మనకు కనబడకపోవచ్చు. రుద్రం చేస్తున్నంతసేపు ఒక్కొక్క మంత్రం అంటూ ఉంటే ఒక్కొక్క దేవతాకృతి నిర్మాణం జరుగుతుంది మనకు తెలియకుండానే ఈ సూక్ష్మమైన ప్రపంచంలో. ఇక్కడ పరమేశ్వరుడు ఇప్పుడు మనం చెప్పిన ఈ మంత్రాన్ని తలంచుకున్నప్పుడు పరమేశ్వరుడు ఎలా ఉన్నా అంటే చంద్రార్ధమౌళిం కమారిం వ్యాళయజ్ఞోపవీతినం జ్వలత్పావక సంకాసం ధ్యాయేద్దేవం త్రిలోచనం. చంద్రశేఖరుడై కాలారిం యముణ్ణి సంహరించినటువంటి వాడిని తలంచుకోవాలి ఇక్కడ. కాలారిం అంటే మృత్యుంజయుడు. వ్యాళ యజ్ఞోపవీతినం సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినటువంటి వాడు. జ్వలత్పావక సంకాసం జ్వలిస్తున్న అగ్నివలే ఉండేటువంటి మూడు కన్నుల వాడు పరమేశ్వరుడు. ఆయన్ని దీనిలో తలంచుకోవాలి అని చెప్తున్నారు. ఈ ప్రసన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్న ఈ మంత్రములలో 6వ మంత్రానికి ఇటువంటి ధ్యేయమూర్తిని వివరించి చూపించారు. ఈ మంత్రానికి కవచం అని పేరు. సాధారణంగా ఎవరికైనా విష జ్వర రక్ష పిశాచ పీడలుగానే ఉంటే, అంటే ఇందాక చెప్పినట్టు అహి యాతుధాన్య బాధలుగానే ఉంటే సరైనటువంటి ఉపనయన సంస్కారం పొంది సంధ్యావందనాది కృత్యాలు చేసే యోగ్యుడైన విప్రుడు లభిస్తే అతడి చేత ఈ మంత్రాన్ని 50,000 పర్యాయాలు జపింపజేసి ఈ ధ్యాన శ్లోకంతో ఆ తీర్థంగాని పుచ్చుకుంటే ఆ రోగ పీడితుడు తప్పకుండా వ్యాధిరహితుడై బాగుపడతాడు. అతడికి చుట్టూ ఆవరించి ఉన్న రక్ష పిశాచాది శక్తులు పోతాయి. ఇది ఒక ప్రక్రియా విశేషం. ఉదాహరణగా ఒక్కటి చెప్పాను కానీ ప్రతి మంత్రానికి ఈ విధమైన ప్రక్రియలు చాలా చెప్పబడ్డాయి. అంటే ఎందుకు ఇది మాత్రం నేను చెప్పాను అన్నీ చెప్పకుండా అంటే ఒక్కొక్క మంత్రాన్ని మీరు వినేటప్పుడు, దాని అర్థాన్ని వినేటప్పుడు, ఇదేదో మామూలు విషయం కాదు, దీనిలో మహాశక్తివంతమైన విషయం ఉందనే శ్రద్ధ ఒక్కటి మీరు చూపించడానికి, ఇందులో ఉన్న విషయములు సామాన్యములు కావు అనే అవగాహన మీకు కలిగించడానికి దీన్ని వివరించడం జరిగింది. అలాంటి దివ్య మంత్రముల యొక్క రహస్యాలు ఈశ్వరానుగ్రహం వల్ల మనం ఈ 9 రోజులు వినగలుగుతున్నాం. ఇందులో చెప్పబడ్డ సర్వ ఈశ్వర స్వరూపాలు మనల్ని అందరినీ రక్షించుగాక, శాస్త్రము చెప్పిన దివ్య ఫలములు ఇందులో ప్రతి ఒక్కరికి లభించుగాక అని ఈ యజ్ఞవేదికపై ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిద్దాం. ఇది కవచ మంత్రం, రక్షాకర మంత్రం. మనల్ని బాధించే గోచర శక్తులు, అగోచర శక్తులు, ఈ రెండింటి నుంచి మనకు రక్షణ ఇవ్వగలిగే మహామంత్రం ఇది, అధ్యవోచద ధివక్త అనేటువంటిది. ఇప్పుడు ఒక అర్థం మనం చెప్పుకున్నాం, పక్షపాత వచనములు పలుకోవాడు ఇవన్నీ. ఇంకొక అర్థంలోకి వెళితే నిజంగా ఒక్కొక్క మంత్రంలో ఉన్న ఒక్కొక్క అర్థం తీస్తుంటే ఒక మంత్రానికి 9 రోజులు పట్టచ్చేమో కూడా, అంత ఉంది. ఇదేమి అతిశయోక్తి కాదు, వేదం అంటేనే అంత. అందుకే వేదానికి అర్థం రాయొద్దు, అర్థం ఎక్కువగా వివరించద్దు అని ఎందుకు చెప్పారంటే, అర్థం రాస్తే ఇంతే అని పరిమితి చేసిన వాళ్ళు ఉంటారు. లెక్కలేని అర్థాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం. భగవంతుడి మీద భక్తి, అనురక్తి, ధర్మంపై శ్రద్ధ ఏర్పడడానికి అర్థం తెలుసుకోవడమే తప్ప మొత్తం తెలుసుకున్నామని చెప్పగలిగేటువంటి ధైర్యం అవిడికి లేదండి, అది విశేషం. ఇక్కడ ఈ మంత్రములో మరొక అర్థాన్ని చూసుకుందాం. అధివక్త అధ్యవోచత్, నిన్న చెప్పుకున్న దీని ముందు మంత్రం 5వ మంత్రం, శివేన వచసాత్వ గిరిశాచ్ఛావదామసి. ఈ రెండింటిలోని అంతర్లీనంగా ఒక విషయం ఉంది, అదేమిటంటే మాటకు సంబంధించిన విషయం. శివేన వచస, శివంకరమైన మాటతో, శివమయమైన మాటతో, అచ్చ ఓ నిర్మల గిరిశ వదామసి, నిన్ను మేము స్తోత్రం చేస్తుంటాం అని చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడేమంటున్నారు, అధ్యవోచత్ అధివక్త, నువ్వు పలుకు అని. నేను పలుకుతున్నాను, నువ్వు పలుకు, అది రెండు మనం కలుపుకోవలసినవి. శివేన వచస, శివంకరమైన మాటతో నేను పలుకుతున్నాను, నిన్ను స్తోత్రం చేస్తున్నాను. నేను ఎప్పుడైతే నిన్ను స్తోత్రం చేస్తున్నానో, మరి నువ్వు బదులు పలకాలి కదా. నీ బదులు అది అధ్యవోచత్ అధివక్త, అది విశేషం. మొదటిది మనం మొరపెట్టుకోవడం, రెండవది పరమేశ్వరుడు అభయం ఇవ్వడం. మన శరణాగతి వాక్కు మొదటిదైతే ఆయన అభయవచనం రెండవది. ఈ రెండు మంత్రముల యొక్క కలయికలో ఉన్న అర్థం. మరి యొక్క అర్థం, నేను పలికాను శివేన వచస, శివంకరమైన వచస్సుతో పలికాను అని మనం అన్నాం, కానీ నిజంగా మనం పలికేమా? ఇక్కడ అలా ఆలోచించాలి, పలుకుతున్నది ఎవరు, వాక్కు ఎవరు, అది మనం పరిశీలించితే. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నా లేదా మీరు మాట్లాడతారు, మాట్లాడినప్పుడు ముందు ఇది ఫలానా విషయం మాట్లాడాలి అని ఒక సంకల్పం మీలో జనిస్తుంది. ఈ సంకల్పం ఎలాగ అవతల వాడికి వ్యక్తం చేయాలి అంటే, మీకు ఎరిగున్న ఉన్న భాషలోని అక్షరాలు, పదాలు, వాక్యాలు నిర్మాణం చేసుకుంటారు. ఎక్కడ నిర్మాణం చేసుకుంటున్నారు? మనస్సులోనే. ఎంత క్విక్గా నిర్మాణం చేసుకుంటారు ఆశ్చర్యం, మనమే ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. ఆ తిట్టేటప్పుడు చూడండి, ఒక అరగంట సేపు ఎలా వస్తాయో అన్నటువంటి ప్రవాహంగా మాటలు, అవతల వాళ్ళని ఏదైనా అనేటప్పుడు ఈ ఆయా క్షణంలోనే ఎలా ఫ్రేమ్ అయిపోతాయి వాక్యాలు, ఎవరు చేస్తున్నారు లోపల, ఆలోచించండి. చకచక చకచకా తయారైపోతాయి, తయారైపోయి బయటికి ఇంకో వచ్చేస్తుంటాయి. అయితే ఇలాగ పలుకుల ముందు మనస్సులో ఫలానా విషయం చెప్పాలి అనే సంకల్పం, దాని తర్వాత క్రమంగా అది రూపుదిద్దుకుని ఒక వాక్యములుగా నిర్మాణం జరగడం, మన నుంచి బయటికి రావడం, ఈ 3 వ్యవస్థలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ 3 వ్యవస్థల వెనకాలేముంది? శబ్దం మనలో పలకడానికి కావలసిన ఒక వ్యవస్థ ఉంది మనలో. లేకపోతే ఇంత గొడవ ఒక మూగవాళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది, వాడు చెప్పలేకపోతున్నాడు. శబ్దం వెలికి తీసి తొయ్యగలిగేటువంటి ప్రాణాగ్నుల ఒక సంఘర్షణ వల్ల పుట్టే ఒక మహాశక్తి లోపల ఉంది. ఆ మూల శక్తిలోకి మనం వెళితే, నువ్వు పలుకుతున్నావు అంటే నీలో సంకల్పం రావడం వల్ల, సంకల్ప రూపంలో నీ మనస్సులోకి వచ్చినప్పుడే నువ్వు ఆ పాయింట్ దగ్గర గుర్తించగలుగుతున్నావు. చెట్టు మొదలెక్కడండి అంటే నేల మీద మనం చూపిస్తాం, మనకు కనిపించే చోటు గన కింద మరొకటి వేరు అనేటువంటిది, అది ఎంత లోతుకు పాతుకుందో మనకు తెలియదు. అలాగే మనకి వినబడుతున్న ఈ మాట వెనకాల ఒక మహా చైతన్యం అనేది ఒకటి ఉంది. ఈ సంకల్పానికి వెనకాల కూడా అది ఉన్నది. ఆ సంకల్ప వెనకాల ఉన్న ఆ శక్తి ఒకటి, దాన్ని గమనించాలి. మన మనస్సులోకి సంకల్ప రూపంగా వచ్చినప్పుడు దాని పేరు పశ్యంతి, అది లోపల తయారైనప్పుడు దాని పేరు మధ్యమ, బయటికి వినబడేటప్పుడు వైఖరి. ఈ 3 మనకు తెలిసేవి, కానీ వెనకాల వేరు వలె మూలము వలె ఒకటి ఉందే, అది అసలు చైతన్యం అనేటటువంటిది. ఆ చైతన్యం అనేది ఉంటేనే ఈ 3 పనిచేస్తాయి, బయటికి కనబడే ఈ 3. ఈ 3 చెట్టు లాంటివి అయితే అది వేరు లాంటిది అనమాట. కనుక ఈ మూలమైన ఆ చైతన్యాన్ని గమనించడమే, దానినే పరావాక్కు అంటారు. దాన్ని పరాశక్తి అని అంటారు. ఈ పరావాగ్ రూపమైన చైతన్యమే మిగిలిన మూడు రూపములుగా కూడా మనలోంచి వెలికి రావడానికి దోహదపడింది. యోగి అయినటువంటి వాడు శివంకరమైన వచస్సులు పలకగా, శివేన వచస, శివంకరమైన వచస్సులు అంటే మంత్ర జపం, నామ జపం, పారాయణలు ఇలాంటివి చెయ్యగా చెయ్యగా వాడిలో శుద్ధత ఏర్పడి పలుకుల మూలమైనటువంటి ఆ పరమాత్ముడు ఒకడు ఉన్నాడు నాలో, ఆయనే ఇవన్నీ పలికిస్తున్నాడు అని అర్థమైతే అప్పుడు ధైర్యంగా ఉంటాడు వాడు. అది విశేషం. అది తెలియాలి అంటే ముందు పలుకు ఎలా మారాలి మనది? శివేన వచస, శివంకరమైన వచస్సు పలకాలి. లేకపోతే తిట్లు తిట్టి అందరినీ నిందించి అబద్ధాలు ఆడేవాడు కూడా నా చేత పరమేశ్వరుడే మాట్లాడించాడంటే అవతల వాడు శిక్షిస్తాడు, శిక్షించి నా చేత పరమేశ్వరుడు శిక్షించాడు అంటాడు వాడు. అందుకు అన్న ఇవి ఇలాంటి చమత్కారాలతో పరమేశ్వరుడు మాట్లాడించాడు, ఇలాంటివి తప్పించుకోకూడదు. కొంతమంది అంటూ ఉంటారు అంతా నాది కాదండి ఈశ్వర సంకల్పం, అదొక అలవాటు అయిపోయింది. నిజంగా వాడు ఈశ్వర సంకల్పం ఈశ్వరుడి దయ అని అంతరంగంలోంచి అనుకుంటున్నాడా? అలా అనుకునేటంత హృదయం రావాలి అంటే శివేన వచస, ముందు నీ మాటలతో శివంకరమైన వచస్సులు అనగా అనగా అనగా అనిపించేవాడు ఆయనే అని అర్థమవుతుంది. అప్పుడు అంటాం అధ్యవోచత్, నేను అనడంలే ఆయనే అంటున్నాడు నా నుంచి. ఎలాగనుకుంటున్నాడు? అనగలిగి ఆ పలుకులు ఎందు ఆయనే ఈముడు ఉన్నాడు గనక అంటున్నాడు. అందుకే అధివక్త, అది విశేషం. నా వాక్కుల ఎందు అధిష్ఠించి ఉన్నవాడు అధివక్త, అధిష్ఠించి పలికేవాడు అధివక్త. అధిష్ఠించి పలికేవాడే పలుకుతున్నాడు గాని ఇది నాది కాదు అని అహంకారం రా పోవడం అప్పుడు వస్తుందన్నమాట. అహంకార రాహిత్యం అనేది అలా అనగలిగేవాడే ఒక భాగవతాన్ని సృష్టించగలిగిన పోతన గారు అవుతారు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రమభద్రుండట, నీ పలికిన భవహరమగునట అన్న మూడు మాటలే అధ్యవోచద అధివక్త అనే మాటలో దాగి ఉన్నాయి. ఎందుకంటే పలుకుతున్నట్లు నేను కనిపించినా పలికించేవాడు రామభద్రుండట, అది అధివక్త, నా లోపల పలికేవాడు ఆయన. పలికితే నా చేత ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట, నేను పలికితే ఈ సంసార బంధములన్నీ తొలగుతాయిట. అదే హైగిష్ట సర్వాంజం భయం యాతు ధాన్య, ఆ శ్లోక పద్యానికి శ్లోకానికి ఉన్న లింక్ అదే. భాగవతోత్తముడైన వాడు ఏ అనుభూతిలోంచి పలుకుతున్నాడో అనుభూతిలోంచి పలికే మాట వేదంతో సమానమవుతుంది. ఇది వేదం చెప్పిన మాట. అందుకు ఇది తెలుసుకుని మనం ఒక్కసారి పరమేశ్వరుని తలంచుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏది మాట్లాడినా ఏది చదివినా పరమేశ్వరుని ఎందుకు తలంచుకుంటున్నారు అంటే అధివక్తవు నువ్వు గనక నా నోటంట నువ్వే పలకవయ్యా. నేను నా బుద్ధితోనే పలికినట్లయితే తప్పుడు పలుకులన్నీ పలుకుతాను. నువ్వైతే సర్వజ్ఞుడివి, సర్వవ్యాపకుడివి, ఆయన నువ్వు మాట్లాడినప్పుడు సత్యమే వస్తుంది. అందుకు ఈశ్వరుని శరణు వేడి మాట్లాడడం నేర్చుకో అని మన వాళ్ళు చెప్పారు. అంతేగాని ఏదో నమ్మకం కోసం ప్రేయర్ అండి అంటాడు వాడు. నమ్మకం కోసం ప్రేయర్ కాదు, నువ్వు పలుకుతున్నావనే లిమిటేషన్స్ నుంచి నువ్వు బయటపడి లోపల వాడిని రగుల్చు, వాడు చూసుకుంటాడు తర్వాత దానికోసం. అందుకే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా అని మనం ఎందుకు నమస్కారం చేసుకున్నాం? నా యుల్లంబందును నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము, అమ్మ మంచి పలుకులు పలికించమ్మా నా నోటంట, నేను పుస్తకం పట్టు కూర్చున్నానంతే, నేను పలికేది పలికించేది నువ్వే అనేటువంటి ఆ సమర్పణాభావంతో మాట్లాడితే లోపల ఉన్న అధివక్త అధ్యవోచత్ మాట్లాడతాడు బయటికి. అలా మాట్లాడగలిగేటువంటి మన లోపలున్న సమస్త ప్రాణశక్తుల్ని కదిలించగలిగే శక్తి ఆయనకుంది. మన అందరిలోని గొప్ప మందు ప్రాణశక్తి, అదే వైద్యుడు అన్నిటికన్నా. అందుకు ఆ ప్రాణశక్తి రూపంలో ఉన్నవాడే ఇంద్రియ రూప దేవతలందరి యందు వ్యాప్తి చెందాడు గనక ప్రథమ అయిన ఆ ప్రాణశక్తి రూప చైతన్యమే దైవ్య ఇంద్రియములలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. వాడే మన యొక్క ఈ సంసార రూపమైన రోగాలన్నీ పోగొట్టగలడు. అంటే ఇలాంటి వాక్కులతోనే మనం పోగొట్టుకోగలం గనక భిషక్, ఇది రెండవ అర్థం, రెండవ రహస్యం. ఇలా మనం గమనించితే ఎన్ని కనిపిస్తాయో రుద్రంలో, ఆఖరికి శివుడే కనిపిస్తాడు. అంత దివ్యమైనటువంటి మంత్రరాశిలో ఈ దివ్య మంత్రానికి ఇంత అర్థం చెప్పుకున్నాం మనం. ఆరు మంత్రములు పూర్తయ్యే ఇప్పుడు ఏడవ మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 7-8 మంత్రములు రెండు కలిపి ఒక మంత్రంగా మనం భావించాలి. అసౌ యస్తామ్ర అరుణ ఉత భభ్రుహు సుమంగళ ఏ చేయమాం రుద్ర అభితో దిక్షుశ్రిత సహస్రసో వై షాగుం హేడ ఈమహే సహస్రసో వై షాం హేడ ఈమహే అని మనం విభజన చేసుకుంటే ఇక్కడ అసౌ ఈయన, అసౌ అంటే ఈయన అని అర్థం. ఈయన ఎలా ఉన్నాడండి, తామ్రహ అరుణహ బభ్రుహు అని మూడు వర్ణ విశేషాలు, రంగులు, మూడు రంగులతో ఉన్నట్ట. అరుణహ, అరుణ అంటే ఎర్రనివాడు, అరుణాం కరుణాతరంగితాక్ష్యం గుర్తుకొచ్చింది కదా, ఎర్రగా ఉన్నట్టు ఆయన. పోని ఎర్రగానే ఉన్నాడంటే కాదు, బభ్రుహు, ఆ ఎరుపు కొంచెం విరిగి ఆయన బభ్రుహు బంగారు వర్ణంలోకి మారుతున్నాడు. తామ్రహ అరుణహ బభ్రుహు. తామ్ర అంటే పూర్తి రెడ్డిష్, అంటే రాగి, తామ్రం అంటే పూర్తి రెడ్ కలర్, దాన్ని తామ్రహ. అరుణహ అంటే కొంచెం ఆ ఎరుపు విరిగింది, లేత ఎరుపు వర్ణం. బభ్రుహు అంటే గోరోజన వర్ణం, పింగళ వర్ణం అని చెప్తారు, కాస్త సువర్ణం బంగారం కలిసినట్లుగా ప్రకాశిస్తున్నాడు. మూడు రంగులు ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు తామ్రహ అరుణహ బభ్రుహు. ఈ మూడు రంగులతో ఉన్నటువంటి వాడు మూడు రంగులుగా ఎందుకు కనిపించాడంటే సుమంగళ, మంగళము అంటేనే సు, సుమంగళ అని ఎందుకన్నారంటే గొప్ప మంగళ స్వరూపుడై ఉన్నాడు. ఎవరు, ఈయన, ఏదో దగ్గర పెట్టుకుని కూర్చొని చూపిస్తున్నట్లు. అసవు ఈయనేనండి, ఈయనే తామ్రవర్ణంతో అరుణవర్ణంతో బభ్రువర్ణంతో కనిపిస్తున్న పరమ మంగళ స్వరూపుడు అని. ఈయనేను ఒక దగ్గర చూపిస్తే అక్కడే ఉండిపోయాడా, కాదు, ఈయన గారే దిక్కులంతా విస్తరించిపోయాడు. ఏ చేయమాగం రుద్ర అభితో దిక్షశ్రితాః, దిక్కులంతటా కూడా ఆయన నుంచి వస్తున్నటువంటి శక్తులన్నీ కూడా రుద్రులు, ఎందరో వారు. అలాంటి రుద్రులు దిక్షశ్రిత, దిక్షులు ఎందు వచ్చారు, అక్కడ ప్రతి దిక్కు ఎందు వారే ఉన్నారు. అభితః, ఆ దిక్కుల్లో ఎక్కడో తూర్పు దిక్క ఉత్తర దిక్క అంటే అభితః, అన్ని ప్రక్కల నుంచి, అంటే వాళ్ళని ఎవడు ఇక్కడే ఉండు అక్కడే ఉండు అని శాసించరు, వాళ్ళందరినీ శాసించేవారు, సర్వదిక్కుల్ని శాసించేవారు వాళ్ళు. అందుకు ప్రతి చోట అభితః అంటే అన్ని వైపులా, అన్ని విధములా వారు వ్యాపించిపోయి ఉన్నారు. దిక్షు అన్ని దిక్కుల యందు అన్ని విధములా వ్యాపించిపోయి ఉన్నటువంటి వారు. ఆ వ్యాపించున్న వాళ్ళు ఎలాగా తమ శక్తుల్ని మొత్తాన్ని చూపిస్తున్నారు, ఆ చూపించేటప్పుడు ఆ ప్రచండ లక్షణం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. వారి యొక్క ప్రచండమైన హేడ, హేడ అంటే ప్రచండత్వం, ఉగ్రత్వం, రౌద్రత్వం, వీటిని మేము ఈ మహే మా స్తోత్రములు మొదలైన వాటితో ప్రసన్నం చేస్తున్నాం అన్నారు. అంటే పరమేశ్వరుడు తన ప్రచండ శక్తుల్ని విశ్వమంతా వ్యాపింపజేస్తే ఆ వ్యాపించిన ఈశ్వర శక్తుల్ని మా స్తోత్రాదులతో మాకు అనుకూలంగా మలచుకుంటున్నాం. అది విశేషం. పరమేశ్వరుడు మనకు అనుకూలం కావాలనే కదండి మనం చేసే అన్ని సాధనలకి ఫలితమేమిటి, ఈశ్వరానుకూలతే మన యొక్క సాధనలకి ప్రయోజనం. ఆ ఈశ్వరుడు ఈయనే అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడండి, ప్రత్యక్షంగా కనిపించేవాడు ప్రత్యక్షం ఈయనే అంటే మరొక ప్రమాదం, మనకి ఇక్కడే ఉండిపోయాడు ఇంతే పరిమితుడు అని కాదయ్యా. దిక్షుశ్రిత, సర్వదిక్కులయందు వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయన మా ఎడల ప్రసన్నుడగ్గాక మేం చేసే స్తోత్రాలతో. అది దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు చూద్దాం ఎర్రనివాడెవడు. ఇవన్నీ కూడా మనం గమనించితే ఈ రెండు మంత్రాలు ఆదిత్యాత్మక రుద్రస్తుతి అని అంటారు దీన్ని. ఆదిత్యమయుడైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ, అంటే సూర్యస్వరూపుడైన శివుణ్ణి స్తోత్రం చేయడం. సూర్య మంత్రాలు ఈ రెండు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుని యొక్క గొప్పతనం అంతా మనం తెలుసుకోవాలి అంటే ఒక్క సూర్యుణ్ణి అబ్జర్వ్ చేస్తే చాలు, మనం సూర్యుణ్ణి అబ్జర్వ్ చేస్తే చాలు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఈశ్వరుడు సూర్యుడే. పరమేశ్వరుడు ఏం చేశాడంటే మనల్ని కాపాడడానికి తన యొక్క శక్తిని ఒకచోట ఉంచాడు, ఆ శక్తితో ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ శక్తి లభిస్తోందనమాట. ఎందుకంటే అగ్ని ఒక్కడైనప్పటికీ కూడా ఊళ్ళో 10 ఇళ్లలో 10 దీపాలు వెలిగించుకున్నాం, 10 దీపాల్లో అగ్ని ఒక్కటే, కానీ ఏ దీపానికి ఆ దీపమే కదా, ఇన్ని దీపాలలో అగ్ని ఒక్కటే. మన అగ్నిని ఆరాధించాలంటే ఏం చేస్తాం, 10 ఇళ్ల దీపాలు నడి రోడ్లో పెట్టి దండం పెట్టాం కదా, ఎవడింట్లో దీపానికి వాడు దండం పెట్టుకుంటాడు, తద్వారా అగ్నిని నమస్కరించుకున్నట్లే. అలాగా ఎన్నో సౌర మండలాలు ఉండొచ్చు, ఎన్నో సౌర కుటుంబాలు ఉండొచ్చు, కానీ మన సౌర కుటుంబంలో ఉన్న మన సూర్య భగవాను మనం చూసి పరమేశ్వరా నమస్కరించుకోవాలి, ఇంకొక దారి లేదు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు యొక్క మహాచైతన్యం ఏదైతే ఉందో ఆ అసలు జ్యోతిస్వరూపం మనం చూడలేము. నిజంగా మనం చీకటిని చూడలేమనుకుంటాం, అందుకు వెలుగు ఉండాలి అనుకుంటాం. వెలుగును చూడగలమా ప్రశ్నించుకోండి. తీక్ష్ణమైన వెలుగు మన ముందు ఉంటే మనకు ఏదైనా కనిపిస్తుందా, ఉన్న కళ్ళు గుడ్డైపోతాయి. అవునా లేదా? అందుకు మహాతీక్ష్ణమైన కాంతిని భరించడం మహాకష్టం. బృహస్పతి శివుని కోసం కాశీక్షేత్రంలో తపస్సు చేస్తూ ఉంటే ఒక్కసారి శివుడు వచ్చేసట. ఎలాగూ మొత్తం తన ప్రకాశాన్ని చూపించట. చూపించుకుని గుడ్డివాడైపోయాడు బృహస్పతి. చాలాసేపు స్తోత్రం చేసేట ఏడ్చేట కానీ కనిపించట్లేదే స్వామి అని. అప్పుడు దయామయుడై మళ్ళీ చూపు ఇచ్చే అని కనిపించట. అంటే అర్థం, మన చూపుకి ఒదిగేలా కనిపిస్తాడు తప్ప మనం ఆయన పూర్తిగా చూడలేము. సూర్యుని మాత్రం చూడగలమా అండి? ఎంత దూరంలో ఉంచితే మనం చూడగలమో అంత దూరంలో మనల్ని ఉంచి ఆయన కనిపిస్తున్నాడు. ఎంత దయామయుడండి, భూమిని ఒక చోట అలా ఉంచాడు ఆయన, ఆకక్షలోనే తిరగమన్నాడు. అందుకే సూర్యుణ్ణి బాగా అబ్జర్వ్ చేస్తే పరమేశ్వరుడు అర్థమవుతాడు. ఎందుకంటే మనకి నేరుగా కనిపించే పరమేశ్వరుడు సూర్యుడే. మీరు ఆ సూర్యుణ్ణి విష్ణు అనండి, రుద్రుడనండి, ఇంద్రుడనండి, లేదా అమ్మనండి, ఏమనండి, మనం ఉపాసించేది మాత్రం సూర్యుణ్ణే. అందుకే వేదం ఏకం సత్ విప్రా బగుధా వదంతి అనే మంత్రం ఎక్కడ చెప్పిందో తెలుసా? సౌర మంత్రముడు చెప్తున్నప్పుడు చెప్పింది. సూర్య మంత్రాలు చెప్తున్నప్పుడు చెప్పిన మంత్రం ఇది. ఆయన్నే మనం వరుణ, మిత్ర, ఇంద్ర, ఖగ, పూష అని చెప్తున్నాం. ఒక్క ఆయన్నే ఇన్ని విధాలుగా చెప్తున్నాం. ఏదో మన నమ్మకం కొద్ది కాదు. విప్రా అని వేసింది అక్కడ శబ్దం. విశేష ప్రజ్ఞ గలవారు అంటే ఇంద్రియాతీతమైన ప్రజ్ఞ గలవారు ఆ సూర్యుని యొక్క మహాశక్తుల్ని గమనించి ఆయా శక్తి విశేషాలు చెప్పారు. మనం పరిశీలించినప్పుడు సూర్యుడు ప్రసన్నంగా వస్తాడు, ప్రచండంగా వెలుగుతాడు, ప్రసన్నంగా అస్తమిస్తున్నాడు. ఈ మూడు విధాలుగా ఎందుకు మూడు రకాలుగా కనిపించాలి ఆయన? అంటే ఒకే రకంగా కనిపిస్తే సృష్టి సాగదు. ఎప్పుడు సూర్యుడు కామ్గా ఉన్నాడు అనుకోండి, వర్షాలు పడవు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అనేకం. అందుకు ఆయనకు తెలిసి తెలియాలి ఆ వ్యవస్థ. ఎందుకు ప్రచండంగా ఉన్నాడో, ఎందుకు ప్రసన్నంగా ఉన్నాడో ఆయనకే తెలుసు. అందుకు ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే భారతీయ సంస్కృతికి మూల విజ్ఞానం. అందుకే వేదాల్లో మీరు ఏది వెతకండి అది సౌరానికి సంబంధించినదే. అందుకే సౌర మతం అని మనకు ప్రత్యేకించి ఒక మతం ఉంది. ఈ రోజుల్లో మనకి ఉన్న హైందవానికి అసలు వచ్చిన రోజులు. అలాంటిది మనకి ఐదు రకాల మతాలున్నాయని, సౌర మతం, వైష్ణవ మతం, శక్తి మతం, గణపతి మతం, శివ మతం, పంచమతములు, ఇవి కాక సుబ్రహ్మణ్య మతం, ఆరో మతం, షణ్మతములు అని చెప్తారు. ఈ షణ్మతముల వారు కూడా సూర్యుల్లోనే ఆరాధిస్తున్నారు, మీరు బాగా గమనించండి. విష్ణు భక్తులు అనుకున్న వారు కూడా సూర్య నారాయణుడు అని నమస్కరిస్తారు. విష్ణు శాస్త్రం తీయండి, దాని ప్రతి మంత్రానికి మూలం వేదంలో చెప్పబడ్డ సూర్యనామములే. పందులో చెప్పే ప్రతి నామానికి అది మూలం. మొత్తం సూర్యపరంగా దాన్ని వ్యాఖ్యానించవచ్చు. రవిర్ విరోచన సూర్య సవిత రవిలోచన ఆదిత్య, ఇవన్నీ అందరూ కనిపించేవి. అందుకు ఈ ఆదిత్య రూపుడైనటువంటి ఆయన్నే మనం త్రయీమూర్తి దివాకర అని కీర్తిస్తూ ఉన్నాం. నవగ్రహములు ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడి కంట్రోల్లోనే మొత్తం వెళుతూ ఉన్నాయి. అందుకు ఆదిత్యుణ్ణి శివస్వరూపంగా భావించాలి. భావించాలేమిటి? ఉన్నదే గుర్తించాలి అని అర్థం. శివుడు అంటే శుభస్వరూపుడు, సుమంగళ అది విశేషం. ఆదిత్యుడు లోకానికి శుభంకరుడు. అందుకే ఇక్కడ వేదం అసౌ అనే మాట వేసింది. ఇది విశేషం. మంత్రం ఎలా ప్రయోగిస్తుందో చూడండి. అసౌ అంటే ఈయనే అన్నాడు, అది విశేషం. ఈయనే అని ఎందుకండి? ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా? ఈయనే ఎవడినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అని అంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేము ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని కానీ శంఖచక్ర గదాపద్మధారిని కానీ ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు, ఏదో వైకుంఠవాసి, కైలాసవాసి అంటున్నాం కానీ ఈయనే అని అనగలమా అండి? ఈయనే అని పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడే. అందుకు అదిగో ఆయన గారే, ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు దీనికి. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవా ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన, నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి, మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు కానీ, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకునే ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ, నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన.

0: நமஸ் சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் .org ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் .org. ஓம் நமஸ் சிவாய.
1: త్రిపురాసురులు. దితి కశ్యపుల యొక్క కుమారుడు వజ్రాంగుడు, అతడి భార్య వరాంగి, వీళ్ల యొక్క కుమారుడే తారకాసురుడు బ్రహ్మవర ప్రసాది, ముల్లోకాలు కూడా గడగడలాడిచి నడించినటువంటి దానవేంద్రుడు, చివరకు ఉమామహేశ్వరుల కుమారుడైనటువంటి ఆ యొక్క కుమారస్వామి చేతిలో మరణించాడు. ఈ కథంతా కూడా మనం కుమారస్వామి అనే కథలో చెప్పుకున్నాం. ఈ తారకుడి యొక్క వృత్తాంతం. తారకాసురుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వాళ్ళు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. తారకుడు మరణించగానే అతడి యొక్క భార్య ఈ కుమారులను తీసుకుని పాతాళ లోకానికి పారిపోయింది. అక్కడే వాళ్ళని పెంచి పెద్ద చేసింది. శుక్రాచార్యుడి వద్ద విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పించింది. ఈ బాలురు దినదిన ప్రవర్ధమానమై సకల శాస్త్ర కోవిదులయ్యారు. తమ తండ్రి యొక్క మరణ వృత్తాంతం అంతా కూడా తల్లి వల్ల పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి మరణానికి కారణమైనటువంటి ఆ దేవతల మీద పగ తీర్చుకోవాలి అని నిర్ణయించుకుని మేరు పర్వతం దగ్గర

తో చంపగలిగినటువంటి వీరిని చేతిలో తప్ప మాకు మరణం లేకుండా వరం ప్రసాదించవలసింది అన్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. విధాత, అంతేకాదు మేం ముగ్గురము నివసించడానికి సకల సదుపాయాలు కలిగి లోహ నిర్ణీతమై కామగమనం కలిగినటువంటి మూడు పట్టణాలు కూడా కావాలి. సకల ఐశ్వర్యాలకు సకల భోగాలకు కూడా ఆ పురాలు నెలవుగా ఉండాలి అన్నారు ఈ తారకుని యొక్క పుత్రులు. వారి కోరికలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఆ మూడు పురములు ఎప్పుడైతే ఒకచోట కలుస్తాయో అప్పుడు ఆ మూడు కూడా నాశనమైపోతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మెదలండి అన్నాడు బ్రహ్మ. సరే, బ్రహ్మ వల్ల వరాలు పొంది విశ్వకర్మను పిలిపించి గగన విహారం చేసేటటువంటి మూడు లోహ పట్టణాలు నిర్మించండి అని అడిగారు త్రిపురాసురుడు. సరే, నిర్మించాడు విశ్వకర్మ. ఈ రాక్షసులు ముగ్గురు కూడా వాటిల్లో ఎక్కి తలా ఒక దిక్కుకు బయలుదేరారు. ఇలా వాళ్ళు గగన విహారం చేస్తూ భూలోకంలో ఉన్నటువంటి పట్టణాల మీద వాటిని ఒక్కసారిగా దించేవాళ్లు. దాంతో ఆ పట్టణాలు, అక్కడ ఉన్నటువంటి జనావాసాలు, ఆ జనం, అన్ని రకాల జీవులు అంతా కూడా సర్వనాశనం అయిపోయేది. అప్పుడు వీళ్ళందరూ కూడా అమితమైనటువంటి ఆనందంతో మళ్లీ పైకి ఎగిరిపోతూ ఉండేవాళ్లు. ఈ రకంగా ఆ రాక్షసులు ఈ మూడు పురాల్లోనూ కూడా సంచరిస్తూ ఉన్నారు. ఈ మూడు పురాల్లోనూ సంచరిస్తూ ఉన్నటువంటి రాక్షసులు కాబట్టే వీళ్లకి త్రిపురాసురులు అని పేరు కూడా వచ్చింది. త్రిపురాసురుల యొక్క ఆగడాలన్నీ కూడా మితిమీరిపోతూ ఉన్నాయి. దేవతలు, మునులు, ఋషులు, సాధువులు, సజ్జనులు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో చూసి ఆ పురాలన్నీ కూడా అక్కడ దింపి ఆ ప్రదేశాలన్నీ కూడా నాశనం చేసి పారేస్తూ ఉన్నారు ఈ త్రిపురాసురులు. జన నష్టం కలిగిస్తూ ఉన్నారు, సజ్జనులందరినీ కూడా సంహరించేస్తూ ఉన్నారు. అప్పుడు మహర్షులు, దేవతలు అందరూ కలిసి బ్రహ్మ వద్దకు పోయి ఈ త్రిపురాసుల యొక్క దౌర్జన్యాన్ని అంతా కూడా వివరించారు. బ్రహ్మ వారందరితోనూ కలిసి శ్రీహరి దగ్గరికి పోయి తారకాసురుని యొక్క కుమారులందరూ కూడా లోకాన్ని పీడిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లను సంహరించి ఈ లోకాలను రక్షించవలసింది అని శ్రీమన్నారాయణుడు వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్లతో, దేవతలారా, ఓ మహర్షులారా, ఓ సజ్జన పుంగవులారా, ఈ త్రిపురాసులు వీళ్లు రాక్షసులు. త్రిపురాసురులు అనేది రాక్షసులు, ఈ మాట నిజమే. నేను రాక్షస సంహారం చేస్తాను అనే మాట నిజమే, కాని వాళ్ళు శివభక్తులు, వేద వేదాంగ విధులు, నిత్య అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు, వైదిక కర్మలను శాస్త్రానుసారము ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపటము అనేది అంత తేలికైనటువంటి పని ఏం కాదు, ఇది చాలా కష్టమైనటువంటి పని. ఈ కారణం చేత వాళ్ళని వంచి ధర్మ మార్గం నుంచి తప్పించి ఆ తర్వాత గాని వాళ్ళని చంపడానికి లేదు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం అర్రా. దీనికి ఒక ఉపాయం ఉన్నది. బౌద్ధ మతాన్ని సృష్టించి తన యొక్క శిష్యులతో త్రిపురముల యందు కూడా సభలు ఏర్పాటు చేసి బౌద్ధ మత ప్రచారం కావించండి, నేను సమయం చూసి వాళ్లని సంహరిస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ బౌద్ధ మతము అనంటే శాక్యవంశపు మహారాజు అయినటువంటి బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధం కాదు. ఇది త్రిపురాసురులు ఉన్నటువంటి కాలంలో శ్రీ మహావిష్ణువు బుద్ధుడి యొక్క అవతారం ఎత్తి అప్పుడు ప్రవచించినటువంటి మతం ఇది. ఇది బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతాన్ని వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాల్లో ఖండించాడు. అంతేకాని వ్యాస మహర్షి ఖండించినటువంటిది గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధ మతం కాదు. గౌతమ బుద్ధుడి కన్నా వ్యాసుడు చాలా ముందువాడు.

0: ద్వాపరయుగంలో వాడు వ్యాసుడు. కాబట్టి ఆ బౌద్ధ మతం వేరు, ఈ బౌద్ధ మతం వేరు. శ్రోతలంతా కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దశావతారాల్లోనూ బుద్ధుడున్నాడు అంటే మన వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. శాక్యవంశపు రాజు అయినటువంటి ఆ సిద్ధోదనుడి యొక్క కుమారుడే ఇక్కడ అతడే బుద్ధుడు అని కాదు. ఆ బుద్ధుడు కాదు ఇతను. ఇతను శ్రీ మహావిష్ణువు అప్పుడు బుద్ధుని యొక్క అవతారం ఎత్తాడు. దేవతల యొక్క వ్యూహం ప్రకారము త్రిపురముల యందు కూడా బౌద్ధ మతము అనేది బాగా ప్రచారం సాగుతూ ఉన్నది. సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగము, దీని వల్లనే జీవులు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. వర్ణ వ్యవస్థ, ఆచారము, వ్యవహారము, నియమాలు, నిష్టలు ఇవన్నీ కూడా మానవ కల్పితాలు. దేవుడనేవాడు లేడు, కర్మలకు అర్థం లేదు. వేదాలు అనేవి కొందరు స్వార్థపరులు రాసుకున్నటువంటి గ్రంథాలు. ఈ రకమైనటువంటి ప్రచారం అనేది చేయటం మొదలుపెట్టారు. ఇదే బౌద్ధ మతము. అంటే వేదాలన్నీ కూడా కొంతమంది స్వార్థపరులు తమ యొక్క స్వార్థం కోసం రచించుకున్నటువంటి గ్రంథాలు మాత్రమే, అంతేకాని వేదంలో చెప్పినటువంటివేవి కూడా నిజం కాదు అని ఈ విషయాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇది బౌద్ధ మతం. అంటే ఆ రోజున శ్రీ మహావిష్ణువే త్రిపురాసుర సంహారం కోసం అని చెప్పేసి బుద్ధుడి యొక్క అవతారం ఎత్తి ఈ యొక్క బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఈ రకమైనటువంటి ప్రచారం త్రిపురాసుల్లో కూడా బాగా నచ్చింది. వాళ్ళకి వినాశకాలం దాపురించింది. విపరీతమైనటువంటి బుద్ధులు పుట్టాయి. అప్పటిదాకా వల్లె వేసినటువంటి వేదాలన్నీ కూడా పనికిమాలినమైపోయినాయి. ఎందుకని అంటే ఇక్కడ ఆచారం ఒక్కర్లేదు, వ్యవహారం ఒక్కర్లేదు, నియమాలు లేవు, నిష్టలు లేవు, ఏమీ లేవు. అంటే ఇదివరకు దాకానేమో మనం శరీరాన్ని అనేక రకాలుగా కష్టపెడుతూ ఉన్నాం, ఇప్పుడు కష్టం ఒక్కర్లేదు, సుఖపట్టంకి వీలైంది. ఏ రకమైన నియమాలు నిష్టలు లేవు, ఆచార వ్యవహారాలు లేవు. అందుకని అప్పటిదాకా వల్లె వేసినటువంటి వేదాలన్నీ కూడా పనికిమాలినమైపోయినాయి. నియమ నిష్టలన్నీ కూడా గంగలో కలిసిపోయినాయి. వాయు వరుసలు లేవు, వర్ణ వ్యవస్థ లేదు, ధర్మం అనేది భ్రష్టుబట్టిపోయింది. కర్మలన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. ఈ అదను కోసమే వేచి చూస్తూ ఉన్నారు దేవతలు. ఇప్పుడు విష్ణుమూర్తి నాయకత్వంలో ఆ పినాకపాణి దగ్గరికి పోయి త్రిపురాసులను సంహరించి లోకాలను రక్షించవు మహానుభావ, మమ్మల్ని కరుణించవలసింది అని దేవతలంతా కూడా వేడుకున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు యుద్ధానికి బయలుదేరాడు. ఈ త్రిపురాసులకి బ్రహ్మవరం ఇచ్చాడు చూడండి. రథం కానటువంటి రథం ఎక్కి, విల్లు కానటువంటి విల్లు ధరించి, నారి కానటువంటి నారి తొడిగి, బాణం కానటువంటి బాణాన్ని సంధించి ఒక్క దెబ్బలో చంపగలిగినటువంటి వీరుడి చేతిలో తప్ప మాకు మరణం రాకూడదు అని చెప్పేసి వీళ్ళు వరం కోరారు. ఆ వరం ప్రకారమే భూమిని రథంగా చేసుకున్నాడు. రవి చంద్రుడు వీళ్లే ఆ రథానికి చక్రాలు. నాలుగు వేదాలు కూడా ఆ రథానికి గుర్రాలు. బ్రహ్మదేవుడే ఆ రథానికి సారథి. మేరు పర్వతమే విల్లు, శ్రీహరే అస్త్రము. ఈ రకంగా ఈ శ్రీహరిని అస్త్రంగా చేసుకుని రథమెక్కి ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుల మీద యుద్ధానికి బయలుదేరాడు. ఈ రకంగా బయలుదేరినటువంటి ఆ పరమేశ్వరుడు పాశుపతాన్ని సంధించి త్రిపురాసులను ముగ్గురిని కూడా ఒక్క దెబ్బతో సంహరించేశాడు. మూడు పురాలు కూడా, ఆ మూడు పట్టణాలు కూడా బూడిద రాసులైపోయాయి. ఈ రకంగా త్రిపురాసుర సంహారం చేసి లోకాలన్నీ కాచి రక్షించాడు ఆ శంకరుడు.
1: ఓం నమశివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om Namah Shivaya.

0: ప్రాహ
1: హగ్ఞే సశ్రూచిషద్వసూరంతరిక్షసద్ధోతావేదిషదతిర్దురోనసత్
0: డృషద్వారసదృతసద్యో మసదబ్జా గోజారతజా అద్రిజారతం బ్రహత్.

ఆరాయ విశ్వప్స్న్యా విశ్వతస్పరీ బోధా ఆమే అస్య వచా సోయవిష్ఠమగ్నహిష్ఠస్య ప్రభృతస్య.

వంతమయా జమానమిచ్ఛస్తేన స్యేత్యామన్వీహితస్కారస్య అన్యమస్మదిచ్ఛసాత ఇత్యానమో ఓ దేవి నిర్రతే తుభ్యామస్తు నమస్సుతే నిర్రతే తిగ్మతేజో యస్మ

పూరుష అశ్వత్థేవో నిషదానం పర్ణేవో వసతిష్కృత గోభాజయిత్కిలా సథయత్సనవాథ పూరుషం యత్రౌషాధీ సమగ్మాత రాజానః సమేత ఇవ విప్రస్.

ేవాజ్ఞావనాథం దేవదేవోగాస్తాకపారన్యవన్నగ్నయ్యే ప్రమీకమే.

ఇంద్రాయేంద్రియమేవేనాత్మన్ దత్తే త్రయత్రిగుణ సత్కామం వరాణాసన్.

ఇంద్రేణ భావనతే స్వచ్ఛాయోగ్రేషుదారమతే సహస్రేణాయుణ ఏన దేవా అమృతం దీర్ఘ్యశ్రవో విద్యైరయంతా

ఇయమ్ వై చిత్రాయ్యాశ్వం భోగమధి ప్రజాయ్రాయ్రాయ్రయా ప్రజయా మధురం విధునే.

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః చిత్రం వటతరోర్మూలే. చిత్రం వటతరో, చిత్రం ఇస్ పెయింటింగ్. నౌ హియర్ చిత్రం ఇస్ విచిత్రం. దిస్ ఇస్ వెరీ స్ట్రేంజ్. వాట్ ఇస్ స్ట్రేంజ్ హియర్? వటతరోర్మూలే ఇన్ ది క్లోజ్ టు దిస్ ది రూట్ ఆఫ్ దిస్ బానియన్ ట్రీ వృద్ధా శిష్యాః ది టీచ్ ది స్టూడెంట్స్ దే ఆర్ ఆల్ ఓల్డ్ అండ్ గురు యువా హీస్ యంగ్. నౌ స్టూడెంట్స్ ఆర్ ఓల్డ్ అండ్ టీచర్ ఇస్ యంగ్. ఇట్ ఇస్ వెరీ స్పెసిఫిక్లీ పుట్ హియర్. బట్ దిస్ డిసైపుల్స్ వాట్ ఆర్ దే? దే ఆర్ సనకాదీస్. హూ ఆర్ దే? దే ఆర్ సనకాదీస్. సనక్, సనంత, సనక, సనత్ కుమార ఎక్సెట్రా. Now, these people are called as Chiranjeevis. Chiranjeevis means they are always young. Now, to represent this, there are people who paint Dakshinamurti as an older person and these people as kids because they are always young. This is wrong description because Gurudha Shishya Guru Yuva. It's very clearly said in the Shastras. Vruddha Shishya Guru Yuva. Vruddha Shishyaha. Shishyaha, these disciples, they are Vruddhaha. They are old. That is why I had to explain Vruddhatva. What is oldness? What is elderliness? Nya, vaya, age, tapaha, the practice, the kind of penance you have done, and jnana, the knowledge. According to this, there is greatness, the elderliness. So, Shishyaha, Vruddha, these people are old because of the age. Now, there is again another problem. Who is Dakshinamurti? Dakshinamurti is Isham, Tribhuvana Gurum Isham. He is the Lord of three worlds and he is the Guru. Now, if he is the Lord of all the three worlds, he is the person who created the Sanakadi. These four rishis. Now, he should be really elder than the disciples. He should be elderly than the disciples. Even according to age, you cannot put them as older. So, the idea is, Dakshinamurti is Jnana Swarupa. There is no age to knowledge. So, there is no change in knowledge. That is why he is youthful. Brimming. So that is the state. Tribhuvanam Vruddha Shishya Guru Vivaha. Guru is youth and the disciples are old. Gurostu Maunam Vyakhyanam. Maunam Vyakhyanam. Guru is explaining the Mauna. Maunam is what is the topic he is discussing. He is doing Vyakhya of. And Shishyastu Chinna Samshayaha. Because of that explanation, the disciples, whatever doubts exist in the disciples' mind, they are dispelled. The doubts are dispelled. The disciples' doubts are dispelled. Sishyastu chinna samshayaha. They are destroyed because of his eloquent speech. And nidhaye sarva vidyanam bhishaje bhavaroginam గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వ విద్యానాం, దట్ దక్షిణామూర్తి ఈస్ నిధయే. నిధి ఈస్ గోడౌన్ ఆఫ్ వాట్? సర్వ విద్యానాం, ఆఫ్ ఆల్ ది విద్యాస్, ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్. హీస్ ది నిధి, ట్రెషర్. భిషజే భవ రోగినాం అండ్ భవరోగ, భవరోగ మీన్స్ సంసార. ఫార్ ద సంసార హీఈస్ ది భిషజ్. భిషక్, భిషజ్ మీన్స్ ది డాక్టర్. ప్రథమో దైవ్యో భిషక్ ఇన్ రుద్ర ఆల్సో ఇట్ ఇస్ సెట్. ప్రథమో దైవ్యో భిషక్, హీఈస్ ది డైటీస్, ఆల్ ది డైటీస్ డాక్టర్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ డాక్టర్ ఈస్? భవ రోగినాం భిషజం, భిషజ్. హీస్ ది భిషక్ ఆఫ్ భవ రోగీస్, సంసార రోగీస్. పీపుల్ హూ ఆర్ టార్మెంటెడ్ బై సంసారా, ఫార్ దెమ్
ही इज द डॉक्टर. गुरवे सर्वलोकानाम अंड दिस दक्षिणामूर्ति इज गुरवे सर्वलोकानाम. अगेन सी द सेम आइडियाज आर वॉट आर रेप्रेजेंट दट इज वाई दे डोंट मेनी ऑफ देम डोंट एक्सेप्ट दीज टू लाइन श्लोकास दे एक्सेप्ट ओनली दीज फोर लाइन श्लोकास बिकॉज आचार्येन्द्रम करगलित चिन्मुद्रम मौन व्याख्या प्रकटित पर देन हियर द सेम थिंग इज सेड गुरोस्तु मौनम व्याख्यानम देन वर्षिष्ठांतर्दिवशिगण हियर शिष्या वृद्धा शिष्या गुरु विवाह सेम थिंग द ऐडिया त्रिभुवनम गुरुमीशम गुरवे सर्वलोकानाम द सेम ऐडियाज आर वाट आर रिप्रेजेंट इन दीज टू लाइन श्लोकास अनुष्टुप छंद श्लोकास सो मेनी पीपल डोंट एक्सेप्ट दीज अनुष्टुप छंद श्लोकास. गुरवे सर्वलोकानाम ही इज द गुरु ऑफ ऑल द लोकास ऑल द वर्ल्ड्स. दक्षिणामूर्तये नमः टू दैट दक्षिणामूर्ति आई सल्यूट आई बो. ओम नमः प्रणवार्थाय शुद्ध ज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः. ओम तस्य वाचकः प्रणवः योग सूत्र से तस्य वाचकः प्रणवः ही इज पॉइंटेड आउट टू ही इज नेम्ड ही इज He is pointed out to by this name called Pranava. Omkara. Om. Namaha Pranavathaya. I salute to this who is embodiment of Pranava. Omkara. Pranava Arthaya. One who is the meaning of Pranava. The embodiment of Pranava is the meaning of Pranava. So, Pranava Arthaya. And what is, what, who is he? शुद्ध ज्ञानैकमूर्तये शुद्ध ज्ञान एकमूर्तये वन हू इज प्यूर नॉलेज नॉलेज नित्य शुद्ध बुद्ध नित्य शुद्ध बुद्ध शुद्ध बुद्ध बुद्ध इज ज्ञान सो वन हू इज प्यूर नॉलेज देयर इज नो इम्प्यूरिटीज एनी ऑफ एनी सॉर्ट मूर्तये दक्षिणा मूर्तये शुद्ध ज्ञानैक मीन शुद्ध ज्ञान मीन्स दक्षिणा मूर्तये शुद्ध ज्ञानैक मूर्तये निर्मलाय प्रशांताय अंड हू इज डिवॉइड ऑफ

0: శివాయే.
1: ఓం నమ శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శివతత్వం. ప్రోగ్రామ్స్ ఇన్ లాంగ్వేజెస్ అదర్ దాన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శైవలహరి. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ దేర్ విల్ బి సమ్ అడ్జస్ట్మెంట్స్ టు ప్రోగ్రామ్ టైమింగ్స్. వీ ట్రస్ట్ దట్ యూ విల్ కైండ్లీ యాక్సెప్ట్ దీస్ షెడ్యూల్ చేంజెస్ విత్ అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
0: Sumitrasya cha vardhasve sama agne vivasvada bharova haye asma abhyamo.